0: నమసి స్వాహ
1: అత్మకృతస్యైనసో వయజ నమసి స్వాహ
0: నివాచన కంతేనస్తక్రమతస్యావయజ నమసి స్వాహ
1: స్వపంతశ్చ జాగ్రదశ్చైనశ్చ గ్రమదస్యావయజ నమసి స్వాహ
0: సుషుప్తశ్చ జాగ్రతశ్చ

0: Muhammadan call out Allah. The pious Christian refer to him as Jehovah. The Vaishnavai address him as Vallabhacharya. And the Saivites call out again to him as Simho. This deep yearning in awe, expressing itself in such different names being uttered. Oh, believe in this fact that the name could be different, but Paramatma, the Almighty One, is only one and only one. He is the one who presides over the destinies of all, irrespective of the name by which they call out to him. He is the one who gives them the lifespan, health, wealth, and all that you come to experience. The one who does it is one and only one. Believe in this, believe in this, believe in this. Embodiment of love.
1: మానవ జాతి ఒక్కటే అయినప్పటికీ మానవునికి మానవునికి మధ్య ద్వేషం, మతములకు మతములకు మధ్య విరోధం, కులములకు కులములకు తారతమ్యం, దేశమునకు దేశమునకు మధ్య సంపర్కం లేకుండా ఈ విధమైనటువంటి యొక్క పరస్పర విరుద్ధమైనటువంటి సమస్యలకు మూల కారణమేమని ప్రతి వ్యక్తి కూడాను విచారించినప్పుడు దీని అంతరార్థం మనకు అర్థమవుతుంది.
0: Humanity as such is one and indivisible. But then again we find that between man and man there are differences of opinion. Between one religion and another there is a continuing conflict. Between one caste and another there is a friction. Between one country and another there is enmity. If you were to ask a question, why is it so? Why is the state of affairs thus? Certainly, this is a question that has to be asked and which is of great relevance today.
1: Prati padartham kudanu, sat, chit, ananda, rupa namumulani, aidu, tattvamato kudi untunnadi.
0: You look at any material entity or material object, you would find that any of these is a combination of one or more of these components, which are five in number. Sat, Chit, Ananda, Rupa, that is form, and Nama, name.
1: Ee aidu enti endu kadapadikainatuvante Rupa Nama.
0: The last two of these five are the Rupa and Nama.
1: ఈ రూపనామములు రెండు కూడాను ప్రకృతి యొక్క నిర్మాణం.
0: This form and name are given to the nature around us.
1: ప్రకృతి ఏ విధమైనటువంటి శాశ్వతమును కలిగి ఉండలేదు. ప్రకృతి యొక్క నిర్మాణమైనటువంటి యొక్క ఈ రూపనామములు కూడాను అట్టి శాశ్వతమును కలిగి ఉండవు.
0: Nature is a thing which is in a continuous state of change. So that which has been given to us by nature, this name and form, likewise, cannot be permanent.
1: ప్రకృతికి ఎట్టి స్థిరత్వము లేదు, రూపనామములకు కూడాను అట్టి స్థిరత్వము లేదు.
0: Just as there is no stability associated with nature, so also there is no fixity with reference to form and name.
1: సత్తు చిట్టు ఆనందం అనేటువంటివి ఇది దైవ లక్షణములు. ఈ యొక్క ఈ రూపనామములు కూడా అట్టి శాశ్వతమును కలిగి ఉండవు.
0: నేచర్ ఇస్ అ థింగ్ విచ్ ఇస్ ఇన్ ఎ కంటిన్యూస్ స్టేట్ ఆఫ్

0: గమనేటువంటివి. ఇది దైవ లక్షణములు.
1: సచ్చిత్ ఆనంద, దే ఆర్ డివైన్ అట్రిబ్యూట్.
0: వీటిని వేదాంత పరిభాషయందు అస్మి భాతి ప్రియమని చెప్తూ వచ్చారు.
1: ఇన్ ద వేదాంతిక్ టెర్మినాలజీ ద సేమ్ త్రీ హ్యావ్ బీన్ కాల్డ్ అస్మి భాతి అండ్ ప్రియం.
0: దైవత్వము ఎత్తి శాశ్వత మృత్వములు కలిగి ఉంటున్నాం. ఈ దైవ లక్షణములు కూడాను అతి శాశ్వతత్వాన్ని కలిగి ఉంటున్నాయి.
1: ద డివైన్ ఆస్పెక్ట్ ఈజ్ అ లాస్టింగ్ థింగ్, ఇట్స్ పర్మనెంట్, దేర్ ఇస్ నో చేంజ్ అసోసియేటెడ్ విత్ ఇట్. సో ఆల్సో దీస్ డివైన్ అట్రిబ్యూట్స్ ఆర్ చేంజ్లెస్ ఇన్ దేర్ క్యారెక్టర్.
0: ఇట్టి శాశ్వతత్వం నందు మూడు పదములలో కథపటిదైనటువంటిది ఆనందం.
1: Now these three lasting qualities, Satchit Ananda, the last name is Ananda.
0: ఈ ఆనందం అనేటువంటిది సర్వ మానవులకు సమత్వమైనటువంటిది, అంత్యములు చెందవలసినటువంటిది, గమ్య రూపమును ఏర్పరచుకునవలసినటువంటిది, ఇదియే అని చెప్పక చెప్పుతున్నది ఈ యొక్క పదము.
1: This word Ananda contains in itself a great significance for man as such. It tells him that that is the destination proper that he has to reach. It tells him that that is the primary goal that he must try to secure and possess for himself.
0: ఈ ఆనందములో రెండు విధములైనటువంటి ఆనందములు ఉన్నవి.
1: In this ananda again there are two categories.
0: జీవోపాధికి సంబంధించినటువంటి ఆనందము, విద్యానందము.
1: One type of ananda, the first one, is something which tends to give you a support in life, and that is the ananda of vidya or education.
0: Inka dehamo ehopadika sambandhinatvanti anandamu vishyanandam.
1: The second type pertains to the body and the bodily existence of oneself.
0: Aithe lokamulo dehopadika sambandhinatvanti vishyanandamani viriviga aasistunnari kani జీవులకు సంబంధించినటువంటి యొక్క ఆనందము, విద్యానందము అంత ఘనంగా ఆశించడం లేదు.
1: బట్ దెన్ వాట్ యు ఫైండ్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ అదర్స్ దట్ వన్ ఇస్ క్విక్ టు ఆస్క్ ఫర్ అండ్ లుక్ ఫర్ ద మెటీరియల్ ప్లెజర్స్ అసోసియేటెడ్ విత్ ద బాడీ, దేర్ ఇస్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఎంథూజియాజం ఫర్ ద ఫస్ట్ ఆఫ్ దీస్, ద విద్యానంద.
0: అయితే విద్యానందము కాని విషయానందము కాని శాశ్వత ఆనందములు కావు.
1: బట్ దెన్ అగైన్ neither is Vidyananda or Vishyananda, they are not permanent.
0: ఈ రెండు ఆనందములకు బ్రహ్మానందమే మూలాధారం.
1: For both these types of ananda, there is a basis and which is support both these, that is the Brahmananda.
0: నీరు వేడిగా ఉన్నదని మనం అంటాం.
1: Now we make an observation that water is hot.
0: ఇది జలమునకు వేడితనము సహజము కాదు.
1: But then again, to be hot is not the nature of water.
0: అగ్ని సంపర్కము చేతనే ఈ జలము వేడిగా మారుతూ వచ్చింది.
1: Because this water has come into contact with fire, it has become heated up.
0: అదే విధముగానే మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఆనందము దేహమునకు సంబంధించినటువంటిది కాని విద్యకు సంబంధించినటువంటిది కాని ఇది బ్రహ్మతో కూడినటువంటిది.
1: In the same manner, that ananda that you tend to seek for yourself, the lasting one, is something which is not associated with man as such, nor is it associated with vidyananda or the material aspect of ananda. It is closely linked with brahma.
0: Manamu naadu enige pindikam chestunnam.
1: Now we make a preparation naadu with the gram flour.
0: Kaani ee enige pindiku teeti swarupa swabhavam kaadu.
1: It is not given to gram flour by itself to be sweet.
0: ETP sakkare yokka swabhavam.
1: The sweetness is the quality of sugar.
0: Ade vidhamgane manavudu nenu aanandanni anubhavistunnanu ani prakatistunnaru. Idi manaviki kevalam swabhavam anedi deha swabhavam kaadu.
1: In the same manner, man proclaims that he is experiencing happiness. It cannot be, because happiness is something which is not pertaining to this bodily existence of his.
0: బ్రహ్మానందము ఈ దేహము ద్వారా ఆనందింపజేస్తూ వస్తుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ బ్రహ్మానంద విచ్ మేక్స్ యూ ఎక్స్పీరియన్స్.

0: joy through the medium of this body.
1: Lokamulo manavudu ye chinna aanandamunu anubhavistu uchinappatikini ee aanandamu taanu kalpinchukunnadi kaani taanu sampadinchukunnadi kaani tana dwara aavirbhavinchukunnadi kaani kaaledu. ఇది అంతయ్య కొడును బ్రహ్మచే ఆవిర్భవించినటువంటిది, బ్రహ్మచే సంకల్పించినటువంటిది, బ్రహ్మచే అందింపబడినటువంటిది.
0: ది స్మాలెస్ట్ ఆఫ్ ప్రెజర్స్ ఆర్ జాయ్ ఆర్ హ్యాపీనెస్ దట్ వన్ కమ్స్ అక్రాస్ టు ఎక్స్పీరియన్స్. వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇస్ దిస్ హాస్ గాట్ ఎ ప్రైమరీ ఆరిజిన్ ఇన్ బ్రహ్మ. హీ ఈస్ ది కాజ్ ఆఫ్ ఇట్ ఆల్. ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిస్ విల్ అండ్ ఇట్స్ ఎ మానిఫెస్టేషన్ ఆఫ్ హిస్ ఓన్ ఫామ్ దట్ యూ ఆర్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఈవెన్ ది షార్ట్ స్పెల్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ జాయ్.
1: ఈ చిన్న చిన్న ఆనందములకు అన్నింటికి ఆధారమైన స్థితి యొక్క పరమానందం అనేటువంటి దానిని మనం ఆశ్రయించడము మానవుడికి అత్యవసరమైనటువంటి క్రియ.
0: ద ప్రైమరీ టాస్క్ ఇన్ హెడ్ ఆఫ్ మ్యాన్ ఈస్ దాట్ విచ్ కన్ఫర్మ్ ఆన్ యూ దీస్ స్మాల్ బిట్స్ ఆఫ్ జాయ్ ద పరమానంద యూ మస్ట్ సీక్ దాట్.
1: చిమ్మ చీకటి గమ్మినప్పుడు ఆకాశమునందున్నటువంటి చుక్కలు మినమిన మెరుస్తూ ఉంటాయి.
0: When it is darkness all around, the stars tend to twinkle and sparkle.
1: అవి భావిస్తాయి ఈ చిమ్మ చీకటికి మేమే ప్రకాశాన్ని అందిస్తున్నాము అని గర్విస్తాయి.
0: It is said the stars take pride in the fact that in this area of darkness all around, it is we who are giving some light.
1: ఈ గర్వం ఎంతవరకు?
0: How long does this pride of the star last?
1: Chandrodayam ayyanta varaku maatrame ee chukkala yokka velutuku garvam.
0: This pride which the sun has lasts only till such time as the moon rises up in the sky.
1: Nenu praveshinchi chukkala ahankaramunu arisivestuni ani aa samayamulo chandrudu ahankaramto prakashistuntadu.
0: And then the moon begins to feel, I have risen and put an end to the pride of these silly stars. I am the one who is shedding light all around. So he tends to pride itself now.
1: Ee chintuni ahankaram enta varu?
0: Till what point the ego of this moon?
1: Suryodayam ayyi enta varuku chintuni ahankaram?
0: Till such time as the sun rises up in the sky.
1: Chintudu praveshinchina suryudu tala vanchukoni kaligipotadu.
0: The moment the sun rises up in the sky, the moon will have to bend its head and disappear.
1: Suryodayam ayyeppatiki ee chukkalu chandrudu yokka ahankaramu aligipothundi.
0: And the moment the sun rises up, this ego with the moon and the stars were having is put an end to.
1: Adhe vidhamugane brahmanandamu labhinchenta varaku maatrame manaku ee vishyanandamu ee yokka vidyanandamu.
0: In the same manner, till such time as we come to possess this Brahmananda, are we able to enjoy and experience this Vidyananda and Vishyananda?
1: ఈ బ్రహ్మానందమునకు విద్యానందము విషయానందము కేవలము ఒక పనిముట్ల వంటివి మాత్రమే.
0: For this Brahmananda, this ananda pertaining to the education and ananda pertaining to the material existence are mere instruments.
1: ఇదే విధముగానే లోకములో విద్యను కాని విషయము కాని ఒక ఆధారమైన ప్రతి యొక్క ప్రధాన పాత్రగా మనము భావిస్తున్నాం.
0: ఇన్ ద సేమ్ మేనర్ వి డూ గివ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ఐదర్ టు ఎడ్యుకేషన్ ఆర్ టు మెటీరియల్ ఆస్పెక్ట్ ఆఫ్ వన్స్ ఎగ్జిస్టెన్స్.
1: ఈ విద్యలు కేవలము ఒక భౌతిక విద్యలు మాత్రమే.
0: నౌ దీస్ ఆర్ ఆల్ మియర్లీ వరల్డ్లీ స్కిల్స్.
1: ఈ విషయములు కేవలము తాత్కాలిక విషయములు మాత్రమే.
0: అండ్ వాట్ యు సీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెటీరియల్ థింగ్స్ ఆర్ temporary in nature.
1: ఇవి క్షణభంగురమైనటువంటివి.
0: They are fleeting.
1: అట్లని వీటిని విస్మరించరాదు.
0: But just because they are this, we should not ignore them either.
1: మనం ఈ జగత్తులో అవతరించినప్పటి నుంచి ఈ విద్యానందము విషయానందమునకు కొంత అవకాశములు అందించి తద్వారా బ్రహ్మానందమును తెలుసుకునేటువంటి వరకు కూడాను మనకు ఈ విద్యానందం విషయానందం అవసరమే.
0: Since we have come into this world, we have to give due regard to these two types of ananda, vidyananda and vishyananda, at least till such time as we can come to possess this most important of the Lord.
1: Suryodayam ayyanta varaku kodanu chandrudu yokka velutu manaku avasarame kada.
0: Till we come to possess brahmananda. Now till such time as the sun rises up, we do need the light being shed by the moon.
1: Suryodayam ayyina tarvata manaku chandra kaanti manaku avasaram
0: ledu. Once the sun we may not have anything to do with the moonlight.
1: Kaluka, ee anjintikini aadharamaina sthiti yokka brahmanandamunaku prati manavudu kodanu taginatuvanti krushi cheyali.
0: So it is this brahmananda which is the basis of all types of ananda, and man must make a constant endeavor to get that.
1: దీనికి మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి?
0: In order to secure this, what is the sadhana that we should undertake?
1: మన ఎందుకున్నటువంటి ఈ పరస్పర విరుద్ధమైనటువంటి సంబంధానికి ఉన్న కారణం ఏమిటి?
0: What is the cause now of all these conflicts in a mutual way that we see around us?
1: మానవులందరూ ఒక్కటే కదా.
0: All men are one, is it not?
1: మానవునికి జన్మ కానీ జాతి కానీ ఒక్కటే కదా.
0: Either the birth or the caste is the same, is it not?
1: I think ee velamulo unnatundi karanam emiti.
0: But then what's the cause again for all these differences?
1: Ee anadi kalam nunchi kudalu ee velamulaku aneka vidhamulaina yokka parishodhanalu kalputu vastunnaru.
0: So right from time immemorial, people have been wanting to know answers to this question, why these differences exist at all.
1: Anadi nunchi asurattamulaku avarattamulaku viruddhamainatundi yokka bhavamulu erpadutune vastunnayi.
0: Right from those times, there have been differences between the demons on the one hand and the immortals on the other.
1: Kani deeni kelagam emito?
0: What is this thing?
1: Deeni marmam emito?
0: How do we unravel this mystery?
1: Deeniki karanam emito?
0: And what is the cause of it all?
1: Deeniki evvaru kodanu ekkuva vicharinchatam ledu.
0: Not many, certainly, are making an inquiry in this direction.
1: Karanaanni manam telusukunnappude karyanni sadhinchadaniki veelu avutundi.
0: Once we know the cause, we can possibly sustain our endeavor.
1: Ee karanamu aharame.
0: The cause for it all is ahara.
1: Ee aharamunandu unnatundi maarpula chetane manavartamulo oka vidhamainatundi yokka gunabhavamulu maarpu chendutu vastunnayi.
0: This ahara or the food that you take is the cause for all these differences.
1: Manavudu puchukuneatundi aharamunandu sattva raju తమో గుణముల యొక్క పొట్టు ఉంటుండాలి.
0: బికాస్ దిస్ ఫుడ్ డిటర్మిన్స్ వాట్ యు ఆర్ అల్టిమేట్లీ. ఇన్ ద ఫుడ్ దట్ యు టేక్ యు హావ్ దీస్ త్రీ క్వాలిటీస్ సత్వ రజ అండ్ తమో.
1: కొంతమంది పూర్తి సాత్వికమైన ఆహారాన్ని భుజిస్తారు.
0: దేర్ ఆర్ సమ్ హూ హావ్ ద హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ కంప్లీట్లీ సాత్విక్ ఫుడ్.
1: కొందరు రాజసిక ఆహారాన్ని భుజిస్తారు.
0: అండ్ దెన్ దేర్ ఆర్ సమ్ హూ ఈట్ రాజసిక్ ఫుడ్.
1: మరికొంతమంది తామసిక ఆహారాన్ని భుజిస్తారు.
0: అండ్ ఎ ఫ్యూ అదర్స్ ఈట్ తామసిక్ ఫుడ్.
1: ఇంకా కొంతమంది సాత్విక రాజసిక మిశ్రమైన ఆహారాన్ని భుజిస్తారు.
0: దెన్ దేర్ ఆర్ సమ్ హూ ఈట్ ఎ కాంబినేషన్ ఆఫ్ సాత్విక్ అండ్ రాజసిక్.
1: తామసిక రాజసికమైనటువంటి యొక్క సమన్వయమైనటువంటి ఆహారాన్ని భుజిస్తారు.
0: దెన్ దేర్ ఆర్ దోస్ హూ మేక్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ సాత్విక్ రాజసిక్.
1: ఈ ఆహారం చేతనే కొంతవరకు సాత్వికము మరికొంతకాలం రాజసికము ఇంకా కొంతకాలం సాత్వికమైనటువంటి గుణముతో వీడు ప్రవర్తిస్తుంటాడు.
0: అండ్ బికాస్ దే టేక్ ఫుడ్ ఇన్ ఆల్ దీస్ డినామినేషన్స్ వి ఫైండ్ ఇన్ దెమ్ ఎ బిహేవియర్ విచ్ వి వన్స్ వి అసోసియేట్ విత్ సాత్విక్, ఎ సెకండ్ టైం విత్ రాజసిక్, ఎ థర్డ్ టైం విత్ తామసిక్.
1: ఈ గుణముల చేతనే పరస్పర విరుద్ధములు ఏర్పడుతూ వస్తున్నాయి.
0: అండ్ బికాస్ ఆఫ్ వాట్ దే ఫైనలీ బికమ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ కాన్ఫ్లిక్ట్స్ అరైజ్.
1: అందరూ ఒకే రకమైనటువంటి ఆహారాన్ని భుజించడం లేదు కనుక ఈ అందరికీ ఒకే సమానమైనటువంటి భావములు కలగటం లేదు.
0: బికాస్ నాట్ ఆల్ ఆర్ పార్టేకింగ్ ఆఫ్ ద సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్, దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టు ఎ కామన్ ప్లాట్ఫామ్ ఆఫ్ అండర్స్టాండింగ్.
1: కనుకనే ఉపనిషత్తు ఉండే ఉండే మధ్య భిన్న అన్నారు. ఒక్కొక్క తల ప్రత్యేకంగా ఉండటం చేత అభిప్రాయములు ప్రత్యేకంగా వస్తున్నాయి.
0: ద ఉపనిషత్ హస్ సెడ్ ద మైండ్స్ ఆర్ డిఫరెంట్ బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ అనదర్, అండ్ దిస్ ఇస్ వేర్ ద డిఫరెన్సెస్ ఆర్ క్రాపింగ్ అప్.
1: ఈ తలలకు చేరేటువంటి ఆహారము భిన్న భిన్న రూపములతో ఉండటం చేత భిన్న భిన్న భావములు కూడా ఏర్పడుతున్నాయి.
0: ద ఫుడ్ దట్ ఇస్ నౌ బీయింగ్ గివెన్ టు దీస్ డిఫరెంట్ హెడ్స్ బీయింగ్ డిఫరెంట్ హస్ మేక్ ఎ రిజల్ట్ ఇన్ దీస్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్.
1: ఇక్కడ కేవలము ఇతరులకు మనకు పోల్చుకోవటమే కాకుండా ఒక తల్లి గర్భంలో పుట్టినటువంటి ఇరువురు సోదరుల యొక్క బుద్ధులు కూడా విచిత్రముగా ఉంటుంటాయి.
0: Now you need not go to the extent of comparing the behavior between one individual and another. You can take as an example two brothers born to the same mother.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason for this?
1: ఈ యొక్క ఆహార దోషమే.
0: Even for this, it's the food, the difference in that which determines the difference.
1: Ravanudu, Vibhishanudu, oka talli biddade.
0: Ravana and Vibhishana were both the same mother.
1: Kani Vibhishanudu yokka bhavamu, Vibhishanudu yokka pavitrata Ravanulaku ledu.
0: But the thoughts which Vibhishana had, or the innate sacredness which he had, they were not given to Ravana.
1: Karanamu, Vibhishanudu yokka aharamu, Ravana yokka aharamu, viruddhamainadi okadanikokati.
0: The reason is that the food that both of these were taking, or partaking of, was different basically.
1: Kanukani, manavasthavulo kanisa sambandham yerpadalante, samastamainadi aharamu atyavasaram.
0: So, if there has to be harmony between one person and another, there has to be a common medium with regard to this food.
1: Sattvika aharamu bhujinchetuvanti vyaktiki, rajasika aharamu bhujinchetuvanti vyaktiki, sattvikamainadi mitrutvamu enavu yerpadutundi.
0: A person who eats sattvic food totally, a person who eats rajasic food totally, there never can be any bond of understanding between these two individuals.
1: Kontha kaalam matram varu halo halo anetundi yokka dehamu kaligi untaru kaani kontha kaalamlone vidipotaru.
0: For a while maybe they'll be on speaking terms to the extent of saying hello hello to each other, but it's only a question of time when they'll break apart.
1: Sattvika aharamu bhujinchetundi vadu సాత్విక ఆహారం భుజించేటువంటి వాడికి శాశ్వతమైన స్థితి యొక్క స్నేహత్వం ఏర్పడుతుంది.
0: వన్ ఈటింగ్ సాత్విక్ ఫుడ్, అనదర్ ఈటింగ్ సాత్విక్ ఫుడ్, దే కుడ్ బి ఎ లాస్టింగ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ద టూ.
1: రాజసిక రాజసికమైనటువంటి ఆహారం భుజించే వారికి వారిద్దరికి సన్నిహిత సంబంధం ఏర్పడిపోతుంది.
0: లైక్వైజ్ టూ ఇండివిజువల్స్ ఈటింగ్ రాజసిక్ ఫుడ్ కెన్ స్ట్రైక్ ఎ బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
1: ఏ విధమైన అనగా నీరు నీరుతో చేరుతాయి కానీ నీరు తైలంతో చేరదు.
0: An analogy could be given here. Water gets mixed with water readily, but not with oil.
1: Kanuka rajasikamunaku tamasikamunaku leka satvikamunaku ee yokka jalamunaku neetiki tailamunaku unnatundi sambandhame.
0: In the same manner, this relationship that obtains between water and oil obtains between any two of these three qualities.
1: Kanuka daivattamunaku yokka parakattamunto manam sannidhi sambandhanni yerpatchukovalanna దైవత్వం సంబంధించినటువంటి సాత్విక భావముని మన యందు అభివృద్ధి రావాలి.
0: సో ఇఫ్ యు నౌ వాంట్ టు స్ట్రైక్ ఎ పర్మనెంట్ రిలేషన్షిప్ అండ్ బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్, అవర్ హ్యాబిట్ అవర్ థాట్ షుడ్ బి సచ్ యాస్ దట్ సో దట్ దే ఆర్ బేసికల్లీ డివైన్ ఇన్ దేర్ నేచర్.
1: దైవము శుద్ధ సాత్విక స్వరూపుడు.
0: గాడ్ నౌ ఇఫ్ యు నౌ లుక్ అట్ ఇట్ ఇస్ ప్యూర్లీ సాత్విక్ ఇన్ నేచర్.
1: కనుక అట్టి భగవంతునితో మనకు స్నేహాన్ని కలిగించుకోవడం వలన మనం కూడా సాత్వికమైనటువంటి ఆహారాన్ని ప్రేక్షపూర్వకంగా మనం భుజించాలి.
0: So, God being sattvic in nature, if you want to strike friendship with Him, your behavior also should reflect the sattvic qualities in you, and you must make an endeavor to further the sattvic nature of yours.
1: Kanuka manaku aharamunu patte manasu prarambham avutundali.
0: It is the food which determines the shape of the mind.
1: Itti manasunu patte madhavatvam manaku praptistundali.
0: And it's the mind which might lead us on to Godhead.
1: Kontamandi దైవముతో కొంతకాలము సన్నిహిత సంబంధాన్ని అనుభవిస్తుంటారు.
0: Now there are some who experience a close proximity with God.
1: కానీ ఈ సన్నిహిత సంబంధత్వము ఎంతో కాలం ఉండదు.
0: But this proximity which they experience and enjoy may not last long.
1: చీనే పుణ్యే మత్స్య లోకం విశంతి అని తమ యొక్క సాత్విక భావములు హృదయములో ఉండినంత వరకు ఈ సంబంధ బాంధవ్యము కలిగి ఉంటుంటారు.
0: This may not last long. Till such time as they have this sattvic feeling in them, the bond continues.
1: Kamakramina vari gadichipoyinatundi aharam yokka phalitamainatundi rajasika bhavamulu vari yandu praveshinchagane ee sambandham nunchi tolagipothuntaru.
0: And slowly, step by step, when the rajasic traits take over from the sattvic, they tend to lose this bond of friendship with God.
1: Aithe ee tolagipovataku karanamulo anekanga manam bhavistuntam.
0: Now, when we look around and ask a question, why is it so? There are any number of causes or reasons that strike us.
1: తన పవిత్ర కాలము క్షీణించిన తక్షణమే తొలగిపోక తప్పదు.
0: The moment his time, which is pure and sacred, begins to get diminished, suddenly he has to become aware of God.
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించలేనటువంటి అర్జులు అనేక కారణాలను కల్పిస్తూ వస్తుంటారు.
0: So they have to become separated from God. But there are those who do not realize the fundamental truth.
1: ఈ కారణములు కేవలము తమ యొక్క దోషములను కప్పుకునే నిమిత్తమై ఏర్పడినవి కాని ఈ సత్య దోషములు కాని సత్య భావములు కాని కాదు.
0: And they keep looking around for causes for this separation. What ultimately matters is It is they alone that are responsible for this break in friendship with God, and it can't be attributed to God as such.
1: ఒక వ్యక్తి ఎలక్షన్ లోపల ఎమ్మెల్యే అవుతాడు.
0: An individual in an election gets elected as an MLA.
1: ఇతను 5 సంవత్సరాల వరకు కూడాను ఈ అసెంబ్లీలో పోటీ అవకాశం ఉంది.
0: Now this person can get into the assembly as a representative of the people for a period of 5 years.
1: క్రమక్రమేణా ఈ 5 సంవత్సరాల కొడను తగ్గిపోతుంది.
0: Now gradually the period of 5 years gets diminished.
1: మరొక ఎలక్షన్ ప్రారంభమవుతుంది.
0: And it's now time for another election.
1: ఆ ఎలక్షన్ లో ఇతను ప్రవేశించడు.
0: Now this man does not enter the free.
1: ప్రవేశించకుండా పోవడం చేత తిరిగి అసెంబ్లీ ప్రారంభమవుతుంది.
0: He does not enter the election and the assembly has again been reconstituted.
1: ఇందులో జయించినటువంటి వ్యక్తులు పోయిన సంవత్సరం వరకు ఈ వ్యక్తి అసెంబ్లీకి వచ్చాడే ఇప్పుడు ఎందుకు రాలేదు అని ప్రశ్నిస్తే ఏం దీనికి కారణం?
0: Now supposing after the new assembly has been reconstituted, this person naturally cannot get in. And supposing somebody asked a question, this man was attending the previous term.
1: అతని కాలము నశించింది, క్షీణించింది.
0: Why has he not come now? If you ask a question, the simple answer is, his term has expired and he cannot come now.
1: తిరిగి ఇందులో ప్రవేశించడానికి తాను ప్రయత్నించలేదు.
0: He did not make any effort to get into the assembly.
1: లేదు ప్రయత్నించినప్పటికీ తాను గెలిచలేకుండా పోయి ఉండొచ్చు.
0: To get into the assembly a second time. Or having tried, he was not successful.
1: అదే విధముగానే మానవత్వం లోపల తన యొక్క ప్రాప్తి ఎంతకాలము ఈ సంబంధమునకు అంతకాలం మాత్రమే దైవంతో పోలి ఉంటుంటాడు.
0: So in the same manner, in an individual's life, this prapti that is given to him, till such time as it is off, he enjoys his close proximity with God.
1: కాను మనము శాశ్వతమైన సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉండాలనుకుంటే ఇది సాత్విక ఆహారాన్ని మనము తీసుకునే ప్రయత్నించాలి.
0: But on the other hand, if you wish to make this friendship with God a permanent and a lasting one, then you must further strengthen this sattvic quality in you.
1: మానవులందరూ కూడా సాత్విక ఆహారాన్ని భుజించినప్పుడే మానవులు యావత్తు కూడా సౌభాగ్యత్వాన్ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: Only when men of all kinds and all climes tend to take in sattvic food, will they be able to establish this bond of brotherhood amongst them.
1: దీనికి సాత్విక ఆహారం అంటే ఏమిటి?
0: Now, what do we really mean by this sattvic food?
1: కేవలం పాలు పండ్లు అనే కృత్రిమ సాత్విక ఆహారంగా మనం భావిస్తున్నాం.
0: Milk, fruit, things like this, we take it to be sattvic food.
1: శారీరకంగా మానసికంగా హృదయానందాన్ని అందించేటువంటి పవిత్రమైన స్థితి యొక్క జీవితాన్ని గడిపేటువంటి దీనికి సంబంధించినటువంటి యొక్క రసోత్తరమైనటువంటి అనగా రసస్వరూపమైనటువంటి తైలంతో కూడినటువంటి ఈ ఆహారం అంతా కూడా సాత్విక ఆహారాలుగా భావిస్తారు.
0: Now that which confers happiness on the physical plane of our existence, on the plane associated with the mind or the heart, food which is juicy, food which is oily and tasty and delicious, all this sometimes we equate it with sattvic food.
1: అయితే ఈ ఆహారం యందు అనుకంగా ప్రాణశక్తిని అందించేటువంటి యొక్క ఫలితం కూడా ఉంటుండాలి.
0: Now in this type of food, there is something which has got a very subtle aspect to its existence, which is what really sustains you and strengthens.
1: మన స్వీకరించి నిమిత్తమై దీనికి అనేకమైనటువంటి యొక్క కల్పనను మనం చేయకూడదు.
0: Now just because to suit the taste of our tongue, we should not give different descriptions here.
1: ఇది సాధ్యమైనంత వరకు తైలముతో కూడినటువంటిదే ఉంటుండాలి.
0: Now as far as possible, this food should be associated with oil.
1: కొవ్వుతో కూడిన కృషిగా ఉండకూడదు.
0: బట్ నాట్ విత్ ఫ్యాట్.
1: ఈ విధమైనటువంటి ఆహారమును ఏ విధంగా భుజించాలంటే మితముగాను హితముగాను భుజించాలి.
0: హౌ డు వీ టేక్ ఇన్ ఫుడ్ ఆఫ్ దిస్ డిస్క్రిప్షన్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ అండ్ టు ది ఎక్స్టెంట్ దట్ వీ కెన్ రిలీష్.
1: ఈ పదార్థములు కూడాను అమితంగా భుజించకూడదు.
0: అండ్ దెన్ అగైన్ వీ షుడ్ నాట్ స్టార్ట్ ఏ టూ మచ్ ఆఫ్ దీస్ ఫుడ్ స్టఫ్.
1: ఇది ఎంతవరకు హితము అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
0: అండ్ యూ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ టిల్ వాట్ పాయింట్ డు వీ రియలీ నీడ్ దిస్.
1: మనము కూర్చునే సమయంలో భోజనానికి ఎంత లైట్ గా వెళ్ళి మనం కూర్చుంటామో భుజించిన తరువాత అంత లైట్ గా మనం వేయాలి.
0: When we sit down for our meal, without any effort and feeling so very light, we sit down for our meal. As we get up at the end of it, we should have the same feeling of lightness and effortlessness.
1: మనము భుజించిన తరువాత లేదానికి భారమైన పరిస్థితిలో మనం భుజించకూడదు.
0: After we have partaken of our food, we should not feel too heavy for ourselves to be lifting ourselves up. That type of food is to be fasting
1: day. నిజంగా తానకు కేవలటువంటి దినమునకు ఒక పద్యాన్ని బుద్ధించడం చాలా మంచిది.
0: True fasters should normally, normal food, eat only once a day.
1: దినమునకు మూడు పర్యాయములు బుద్ధించేటువంటి వారు కేవలం భోగి అంటారు.
0: One who eats three times a day is a person having a disease.
1: దినమునకు రెండు పర్యాయములు భుజించేటువంటి వాడు భోగి అంటాడు.
0: One who eats twice a day is a bhogi, a man of pleasure.
1: ఒక పర్యాయమే భుజించే వాడు యోగి అంటారు.
0: One who eats only once is a yogi.
1: ఇది సరైనటువంటి ఒక సాత్వికంగా మనం భావించాలి.
0: This is the true type of sattvic food that we should have.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు మానవులు ఎన్ని పర్యాయములు లెక్కలేదు. ఎప్పుడు చూసినా ఏదో భోజనం ఎలా వేసుకుని తింటుంటాం. 24 గంటలు కూడా మనం ఆహారంలోనే ఈ కాయాన్ని అర్థం చేస్తున్నాం.
0: బట్ టుడే అన్ఫార్చునేట్లీ వి సీ దట్ వన్ హ్యాస్ నో లిమిటేషన్ వాట్సోఎవర్ ఐదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఇంటేక్ ఆర్ ద టైప్ ఆఫ్ ఫుడ్ దట్ యు టేక్. ఎనీథింగ్ దట్ కమ్స్ ఇన్ హ్యాండీ, ఎనీథింగ్ దట్ కమ్స్ ఇన్ యువర్ వే, యు పాకెట్ ఇట్ అండ్ కీప్ ఈటింగ్ యాట్ యువర్ లెజర్.
1: ఈ ఆహారం ఆరోగ్యం చెడకుండా చూసుకోవాలి.
0: బట్ దెన్ అగైన్ వాట్ ఎవర్ ఫుడ్ దట్ యు టేక్ షుడ్ బి సచ్ as to see to it that
1: aarogyame mahabhagyam,
0: your health should not get spoiled. Because
1: aarogyam baga undinappude manam sadhana kodanu cheyadaniki veel avutundi.
0: Because health is wealth, and when you have your health intact, you can do your sadhana.
1: Kanuka anni niyamamulu kodanu aarogyanni paalistu raavali.
0: So all the regimentation or the codes or the rules that you have should have
1: dharma adhya kama bhutanam aarogyam mulamuttamam annaru.
0: Should be such as to protect your health. In fact, it's been said that dharma, artha, kama, moksha, they are all for the sake of keeping your health up.
1: Kanuka aarogyamunu baavu cheyakunda mitamainatundi aaharamunu hitamainatundi aaharamunu manam bhujinchadaniki prayatninchali.
0: So that food taken in limited quantities and that we really have a taste for should be taken in so that our health remains.
1: Inga rajasika aaharam anaga,
0: now this rajasic food, what is it like?
1: Teepi, uppu, పులుసు, కారము, చేదు ఇత్యాది గుణములు కలిగినటువంటి పదార్థములను అనుకంగా మనం భుజించరాదు.
0: స్వీట్, సాల్ట్, సాల్ట్, హాట్ అండ్ బిటర్, సచ్ ఐటమ్స్ షుడ్ నాట్ బి టేకెన్ ఇన్.
1: ఇవి కేవలము ఒక డ్రైగా కూడా ఉంటుండకూడదు.
0: దెన్ అగైన్ వాట్
1: డ్రైవ్ రహితంగా ఉంటుండకూడదు.
0: We should again not take food which is absolutely dry, which is devoid of oil. We should not take a food like that.
1: Kontha mandi chaala veediga bhujistuntaru.
0: Now there are some who tend to eat food, very hot food.
1: Amita veedi kudanu rajogunadi.
0: Now excess of heat also is an indication of rajoguna.
1: Ee vidhamainatundi aaharamulu rajogunanni abhivruddhi parustundi.
0: And this type of food only furthers the rajoguna in you.
1: ఇంకా తామసిక ఆహారం అనగా మనం వండిన తర్వాత అనేక గడియలంతా కూడా దాన్ని చల్లార్చకూడదు.
0: తామసిక్ ఫుడ్, వాట్ ఇస్ ఇట్? ఆఫ్టర్ యువర్ కుక్ యువర్ ఫుడ్, యూ షుడ్ నాట్ లీవ్ ఇట్ లైక్ దాట్ ఫర్ అవర్స్ ఆన్ ఎండ్.
1: పూర్తి చల్లారినటువంటి యొక్క ఆహారం కానీ,
0: ఫుడ్ విచ్ హెస్ బికమ్ టోటలీ కోల్డ్,
1: కొన్ని విధమైన దుర్వాసన కొట్టేటువంటి ఆహారం కానీ,
0: ఆల్ విచ్ బిగిన్స్ టు స్మెల్,
1: ఈనాడు వండి తదుపరి ఏ వారమునకో ఏ రెండు వారములకో ఆ పదార్థాన్ని భద్రం చేసి భుజించటం కానీ,
0: యూ కుక్ ఇట్ టుడే, ప్రిజర్వ్ ఇట్ ఫర్ ఎ వీక్ ఆర్ టూ ఆర్ మోర్ అండ్ దెన్ వాంట్ టు ఈట్ ఇట్,
1: ఇలాంటివన్నీ కూడా తామసిక ఆహారంగా ఉంటుంటాయి.
0: ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఆర్ తామసిక్ ఫుడ్.
1: అనేక మంది సాధకులు కొన్ని యాత్ర చేస్తూ నిప్పట్లు, మురుకులు ఇలాంటివంతా చేసుకుని ఒక 10-15 దినముల వరకు ఉంచుకునేటువంటి పదార్థాలుగా చేసుకుని పోతుంటారు. ఇది కేవలం పూర్తి తామసికమైన ఆహారం.
0: Now many sadhakas, when they undertake pilgrimages, tend to collect and store up food in the form of crispies, in the form of things which they think can last, made out of some gram flour and oil.
1: గంటలు గడిచే కొలది కూడాను తామసికం అందులో పెరుగుతూ వస్తుంటాయి.
0: Little do they know that as hours get extended, this tamasic quality gets strengthened in this food.
1: కనుకనే తామసిక ఆహారమునకు రాజసిక ఆహారమునకు సాత్విక ఆహారమునకు మనో సంకల్పం అనేటువంటి బంధవ్యము చేరి ఉంటుండాలి.
0: సో ఫర్ ది తామసిక్ రాజసిక్ యూ హ్యావ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ బాడీ అసోసియేటెడ్ విత్ ద మైండ్.
1: మనము భుజించేటువంటి ఆహారంలో സ്ഥൂലമായിട്ടുള്ള മലസ്വരൂപാണ് ധരിച്ചുണ്ടായി.
0: Now again, in the food that we take, that which has got this gross form of existence takes the form of excreta.
1: സൂക്ഷ്മമായിട്ടുള്ള ഒരു ആഹാരവും രക്തമുഖാ ഇതിലോ പ്രവഹിച്ചുണ്ടായി.
0: And that which is subtle in the food that we take, which takes the form of blood in our system.
1: మధ్యస్థాయిలో ఉండేటువంటి ఆహారం అంతా మనకు కండలుగా చేస్తుండాలి.
0: అండ్ దాట్ విచ్ ఇస్ ఇంటర్మీడియట్ బిట్వీన్ ద గ్రాస్ అండ్ ద సటిల్ టేక్స్ అప్ ద ఫార్మ్ ఆఫ్ మజిల్స్ ఇన్ అవర్ బాడీ.
1: అతి సూక్ష్మమైనటువంటి ఆహారము మనస్సుగా మారుతుండాలి.
0: అండ్ వాట్ యు మైట్ కాల్ ద సటిల్ ఆఫ్ ఇట్ ఆల్ టేక్స్ ద షేప్ ఆఫ్ మైండ్ ఇన్ అస్.
1: ఇంకా అదే విధముగానే మనం పుచ్చుకునేటువంటి నీరు కూడాను పరిశుద్ధమైనట్టుగా ఉంటుండాలి.
0: ఇన్ ద సేమ్ మేనర్ ద వాటర్ దట్ వి drink should be pure.
1: ఈ పరిశుద్ధమైనటువంటి యొక్క జలము స్థూలంగా ఉండినప్పుడు మూత్రంగా పోతుండాలి.
0: In this water again, when it is pure, the gross form of it is given out as fluid.
1: అతి సూక్ష్మమైనటువంటి జలము ప్రాణముగా మారుతుండాలి.
0: And the subtler aspect of it gets changed or transformed as prana or the life spark.
1: జలము ప్రాణంగా ఆహారం మనసుగా మారడానికి మన ఆహారమే ప్రధానం.
0: వాటర్ టేకింగ్ ద ఫార్మ్ ఆఫ్ లైఫ్, ఫుడ్ టేకింగ్ ద ఫార్మ్ ఆఫ్ మైండ్, యు నౌ సీ ఇట్స్ క్లోజ్లీ లింక్ విత్ ద ఫుడ్ దట్ యు టేక్.
1: కనుక సాధకులు అనేటువంటి వారు ఆహార నియమాన్ని ప్రధానంగా పాటించాలి.
0: సో సాధక షుడ్ టేక్ టు ఫుడ్ విత్ అ స్ట్రిక్ట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రెగ్యులేషన్.
1: ఈ ఆహార నియమాన్ని మనం చక్కగా పాటించకుండా పోయినప్పుడు మన సాధన సంపత్తిని మనం సక్రమమైన మార్గంలో అందుకునలేము.
0: ఇఫ్ యూ డోంట్ ఎక్సర్సైజ్ కాషన్ అండ్ కంట్రోల్ ఓవర్ ద ఫుడ్ దట్ యు టేక్, దెన్ యూ కెనాట్ రియలీ సక్సీడ్ ఇన్ యువర్ సాధన.
1: ఇంకా కొన్ని పదార్థములు తమో గుణము సన్ని సంబంధమైనటువంటి ఉంటున్నాయి.
0: దెన్ దేర్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్స్ విచ్ ఆర్ క్లోజ్ టు ది సాత్విక్
1: మాంసము,
0: టు ది సాత్విక్ క్వాలిటీ. దీస్ ఆర్ వైన్ అండ్ మీట్.
1: ఈ మధ్య మాంసములు అనేటువంటివి మహాతమో గుణాన్ని పెంచుతాయి.
0: దిస్ వైన్ అండ్ దిస్ మీట్ దే గివ్ యూ ఎ లాట్ ఆఫ్ ది
1: మాంసము రాక్షసత్వాన్ని అభివృద్ధి పరుస్తాయి.
0: దే గివ్ యూ ఎ లాట్ ఆఫ్ ది సామాజిక క్వాలిటీ. మీట్ ఫర్దర్ ద డెమనిక్ క్వాలిటీస్ ఇన్ యూ.
1: కేవలము సైనికులు ఈ ఆహారం భుజించవచ్చునేమో కానీ సాధకులు మాత్రం ఆహారాన్ని భుజించరాదు.
0: మేబీ సోల్జర్స్ ఆఫ్ ద ఆర్మీ పాసిబ్లీ నీడ్ ఎ ఫుడ్ ఆఫ్ దిస్ టైప్ బట్ నాట్ సాధక.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆహారం చేతనే అమరులని అసురులని ప్రత్యేకమైనటువంటి విభాగం జరుగుతూ వచ్చాయి.
0: బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ ఫుడ్ దట్ యూ టేక్, యు గాట్ ఎ బ్రాడ్ క్లాసిఫికేషన్. అమరులు దట్ ఈస్ ద ఇమ్మార్టల్ వన్ అండ్ అసురులు ద డెమన్.
1: ఇక్కడ కొంతమంది ఈ మధ్య మాంసాన్ని భక్షించకుండా ఉండేటువంటి వ్యక్తులు కూడా అనేక మంది ఉంటుంటారు.
0: Now here you have an intermediate category who tend to eat meat and other foods.
1: వీటికి సరిసమానమైనటువంటి ఏమిటంటే అధికమైన పులుసు అధికమైన కారము ఈ మధ్య మాంసాలకు సన్నిహిత సంబంధం అవుతాయి.
0: Now here again, when you take wine and meat on the one hand and pick up those qualities on the vegetarian side which could be equated with
1: the brahmanulamu, మేము పండితులం అనుకుంటాం కానీ కన్నులో నీరు గారే కారమైనటువంటి ఆవకాయ గోకొరుతుంటారు.
0: Food which is excessively hot, food which is excessively sour, are akin to meat and wine on this side. We keep saying we are pure Brahmins, but keep eating food which is so hot, pickles and the like, which tend to bring out tears in your eyes.
1: These ఊరగాయలు కేవలం ముప్పులోనే ఊడిపోతుంటాయి.
0: Now what you call the pickles, you literally soak them in salt.
1: ఈ ఉప్పు కేవలము మద్యము కంటే కూడా చాలా కెట్టది.
0: And this excess of salt is worse than wine.
1: కనుకనే చాలా మంది బ్లడ్ ప్రెషర్ ఉండేటువంటి వారికి ఉప్పు తినవద్దు అంటుంటారు.
0: దట్స్ వై దోస్ హూ హావ్ ఎ బ్లడ్ ప్రెషర్ అడ్వైజ్ నాట్
1: అనగా ఉప్పు మన రక్తాన్ని కూడాను కొన్ని విధమైనటువంటి ఛేదిస్తూ ఉంటుంది.
0: అడ్వైజ్ నాట్ టు ఈట్ సాల్ట్ బికాజ్ సాల్ట్ టెండ్స్ టు కంటామినేట్ అవర్ బ్లడ్.
1: కనుక ఉప్పు కారము పులుసు కూడాను అధికంగా మనం భుజించరాదు.
0: So either excessive salt, excessive hot, excessive sourness, we should not have in our food products.
1: ఈ ఉప్పు కారము పులుసు వల్ల ఏమి జరుగుతుందంటే ఒక విధమైనటువంటి మానవుని యందు దీక్షాభావం అధికమైపోతున్నాయి.
0: Now if a person was to be partaking of food like this, in men they tend to have a certain set of resolve.
1: ఏ విధమైనటువంటి దీక్ష అంటే ఆధ్యాత్మిక దీక్ష కాదు, రాక్షస దీక్ష.
0: Now this resolve, if you are mistaken, it is not towards God as such, it is towards the demonic qualities.
1: దీనికి విరోధమును పెంచుకొని కర్తను సాధించాలి అనేటువంటి ఒక దుర్భావము ఈ ఉప్పు కారం పులుసు వల్ల అధికమవుతుంటాయి.
0: They develop qualities like hatred and anger, and they want to seek vengeance.
1: దీనిని తెలుగులో మత్సరము అంటారు.
0: Now in Telugu, this is given a term, మత్సరం.
1: కామ క్రోధ లోభ మోహ మద మత్సరము. ఈ మత్సరం అనేటువంటిది అన్నింటికంటే కడది.
0: Now you have these six bad qualities, kama, krodha, moha, lobha. The end product, the end of it all is in matsara, worst of all these six qualities.
1: Krodhamaina undavachunu kani, dveshamaina undavachunu kani, lobhamaina undavachunu kani, matsaram matram sadamulo undaradu.
0: Maybe you could have an element of ego in you, or anger in you, or hatred in you. But never should have this quality of matsara even by a train.
1: Tanaku virodhamainatuvanti varipaina, తనకు ఇష్టం లేనటువంటి వారిపైన లేదా తాను నిరాశకు గురి అయినటువంటి వారిపైన కానీ ఈ విధమైనటువంటి కక్షను సాధించడానికి తగినటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తాయి ఈ ఉప్పు కారము
0: పులుసు. Dividing yourself from the other, developing qualities like hatred, anger and so on.
1: దీనిని ఇంకా ఎంతవరకు పోల్చినారంటే

0: 꽃이둥도 머리에 붙이둥도 이 대를 비춰볼 것때 랍범 것때 మధును కత్తి కంటే బాము విషము కంటే ఈ మధ్యము కలిగినటువంటి వారి యొక్క చిత్తము మా కుక్కితమైనటువంటిది అని నిరూపిస్తూ వచ్చింది.
1: In fact, this quality of matsara has been described thus by way of showing us what a bad quality it is. You take a poison of a scorpion. You take a saw which is sharp. You take a sword which is extremely sharp. Or you take a snake. None of these, it is said, is as bad or as worse as this quality of matsara. And a person who possesses this is possibly the worst of all creatures that you can possibly imagine.
0: ఈ మత్సరము దైవ భక్తులు ఎందు కూడాను అప్పుడప్పుడు కలయిస్తూ ఉంటారు.
1: Now this quality of matsara, you can sometimes find even in those who you regard as devotees of God.
0: తన అభిష్టము నెరవేరకపోవటం చేతను.
1: Because his wishes have not been fulfilled.
0: తన ఇష్టాన్ని దైవము అనుసరించలేకుండా పోవటం చేతను.
1: Or possibly God has not responded to his own prayer.
0: తన దోషమును హెచ్చరించి అతనికి కొంతవరకు బోధించటం చేతను.
1: Or possibly because God took it upon himself to caution him by way of pulling him up and showing him
0: నీవు చేయటం తప్పు అని అతనికి నిరూపించటం చేతను.
1: Or possibly by way of proving to him that what you are doing is wrong.
0: కొంతవరకు ఈ విధమైనటువంటి ద్వేషం ప్రారంభమవుతుంది.
1: Enmity or this hatred tends to develop in the heart of a devotee.
0: ఈ ప్రారంభమైనటువంటి యొక్క ద్వేషము ఈ మత్సరం వరకు పోయి నిలిచిపోతుంది.
1: Now this hatred which has its beginning stuff has at its encoded this quality of matsara.
0: దీని వల్ల దైవత్వమునకి పూర్తి దూరం అయిపోతుంది.
1: And because of it you become far removed from God.
0: ఇట్టి మానవులనే అసురులు అని చెప్తూ వచ్చారు.
1: Such types of individuals have been called asura, the demon.
0: Asurulanaga kevalamu edo vikara swarupam kaligineetuvanti vaaru kaadu.
1: Demon should not be taken to mean those who have a distorted
0: manavuni ante asurattamu avarattamu aneetuvanti untundali.
1: Who have a distorted or a wicked form. In men itself you could find this quality of demonic qualities or the qualities
0: deeniki kaaranamu ee aahara dosamu.
1: So the basis or the component of these the quality of the food that you take.
0: ఈ నాడు మనం ఆహారమును అనేక విధములుగా కేవలం రుచి నిమిత్తమై మనము ఆశిస్తున్నాము. ఆకలి ఒక రోగము. రోగ నివారణకై భుజించేటువంటి యొక్క ఔషధము మధురంగా ఉండాలని ఆశించడానికి వీలవుతుందా?
1: సో యూ వాంట్ టు క్యూర్ యువర్సెల్ఫ్ ఆఫ్ ద డిసీజ్ ద మెడిసిన్ దట్ యు టేక్ డు యు గోయిన్ ఫర్ సేయింగ్ ఇట్ బి టేస్టింగ్
0: ఏ రుచిగా ఉండినప్పటికీ రోగ నివారణ అనుభవించేటువంటి ఆలోచించేటువంటి కొంచెం అందుకునేటువంటి ఈ యొక్క మిత్రులకు మనము రుచులు ఏమాత్రము చూడకూడదు.
1: వాట్ ఎవర్ మే బి ద టేస్ట్ ఆఫ్ ద మెడిసిన్ దట్ బీన్ ప్రిస్క్రైబ్డ్ వి షుడ్ బి ఇన్ రెడీనెస్ టు టేక్ ఇట్ సో దట్ వి ఆర్ క్యూర్డ్ ఆఫ్ అవర్ డిసీజ్.
0: అదే విధముగానే ఈ ఆకలి అనేటువంటి రోగములకు అన్నము ఔషధంగా మనం తీసుకోవాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ హంగర్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ డిసీజ్ అండ్ ఫుడ్ ఇస్ ద మెడిసిన్ ఫర్ ద సేక్ ఆఫ్ క్యూరింగ్ అస్ ఆఫ్ దిస్.
0: కానీ ఈ యొక్క ఔషధమును మనం రుచికరమైన స్థితిగా మార్చుకోవటం చేత దాని యొక్క ఔషధం యొక్క ఎఫెక్ట్ కూడా తగ్గిపోతుండాలి.
1: బట్ దెన్ దిస్ మెడిసిన్ దట్ వి విష్ టు టేక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ నౌ వి వాంట్ టు సూట్ అవర్ టేస్ట్ బట్ సో ఇట్ టెండ్స్ టు లూజ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్.
0: ఇది రుచిగా ఉండాలని ఎక్కువ కారము కలుపుకోవటం, రుచిగా ఉండాలని ఉప్పు వేసుకోవటం, రుచిగా ఉండాలని పులుసు వేసుకోవటం, ఈ విధంగా ఒకదాని కొట్టు చేసుకొని కట్టగలపటికి మనం మనసునే మనం చెప్పుకొట్టుకుంటున్నాం.
1: This has to be a little bit more tasty. So we add a pinch of salt, or a bit of chili, or a bit of tamarind. In this manner, we are only increasing the negative aspect of food.
0: కనుక నేను సాధకులు అనేటువంటి వారు మనం ఎంతకాలము సాధన చేసినప్పటికీ చిల్లులు పడినటువంటి పాత్రలో నీరు పోసినట్టుగా నిలిచడం లేదు.
1: సో సాధక దే మైట్ సే దట్ దే హావ్ బీన్ పెర్ఫార్మింగ్ సాధన ఫర్ ఇయర్స్ విచ్ కెనాట్ బి కౌంటెడ్ బట్ ఆల్ దట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ లైక్ దిస్.
0: ఎన్ని సంవత్సరం మనం ఏకాంతంగా మనం సాధన చేసినప్పటికీ జపధ్యానములు కలిపినప్పటికీ మన మనస్సు యొక్క స్థిరత్వం మనకేమాత్రం కనబడలేదు.
1: ఇట్స్ లైక్ ఎ వెసల్ ఫుల్ ఆఫ్ హోల్స్, నథింగ్ కెన్ బి కంటెయిన్డ్ ఇన్ ఇట్. వి మే డూ జప, వి మే డూ ధ్యాన, బట్ నథింగ్ ఎవర్ రిమైన్స్ స్టిల్ అండ్ స్టెడీ ఇనఫ్.
0: యాత్రలు చేస్తున్నాం,
1: వి ఆర్ అండర్టేకింగ్ పిల్గ్రిమేజెస్, గెలో
0: తీర్థముల్లో ఉరుగుతున్నాము,
1: వి ఆర్ డిప్పింగ్ ఇన్ ద హోలీ వాటర్,
2: పెద్దలను దర్శిస్తున్నాము.
1: We are visiting the great
2: పఠిస్తున్నాము.
1: And we are reading books.
2: సాధనలు కలుపుతున్నాము.
1: We are performing sadhana.
2: మన మనసు ఉన్న స్థానంలోనే ఉంటుంది.
1: But the mind remains where it was.
2: దీని యొక్క ఫలితం ఏమాత్రము మనసుకు చేరటం లేదు.
1: All the fruits of what you are doing is not reaching the mind.
2: నిజముగా ఆ యొక్క పవిత్రతయ మనసును కట్టి ఉండినా మనం ప్రశాంతమైన స్థితిని పొందుతాము.
1: If all that you have done has proved to be efficacious as far as the mind is concerned, you would have been enjoying peace and
2: కారణము మన ఆహారంలో మార్పు లేదు.
1: Why is it like this thing? That there has been no change in the food part.
2: సాధనలు జరుగుతున్నాయి కానీ సాధకులో మార్పు లేదు.
1: There has been a change. Of course we are doing sadhana, but no change in the sadhana.
2: నీవు సాధన చేయకపోయినప్పటికీ ఆహారంలో మార్పు చేస్తే సహజంగా సాత్వికమైనటువంటి భావము మనలో అభివృద్ధి అవుతాయి.
1: There is no change in the type of food that you take. Sadhana you may not do, but change the type of food that you take, a change is bound to come in.
2: కనుక ఎన్ని వేదాంతములు మనం విన్నప్పటికీ, ఎన్ని విధములైనటువంటి యొక్క గ్రంథములు చదివినప్పటికీ, ఎన్ని విధములైనటువంటి గొప్ప పెద్దవారిని దర్శించినప్పటికీ మనలో మానసిక ప్రవర్తన లేకుండా ఈ మహత్తరమైనటువంటి యొక్క బ్రహ్మతత్వం మనకు అర్థం కాదు.
1: We might read all the Vedas and all the scriptures, all the books, visit all the personages, but so long as all this is not accompanied by a transformation of the mind, we cannot be face to face with the Supreme Reality.
2: దైవత్వాన్ని మనము పొందడానికి దైవ గుణములలో ఒకటి రెండైనా కూడా మనము కొంత పాటించాలి.
1: If you want to secure the supreme reality, recognition of it, we must try to get hold of at least one or two of the divine qualities.
2: మొట్టమొదట మనం పాటించవలసినది అద్వేష్ట సర్వభూతానాం. ఇతరులు మనం ద్వేషించకూడదు.
1: The first thing is, we should not criticize.
2: నీకు ఇష్టం ఉండినా ఇష్టం లేకపోయినా పరులను దూషించకూడదు.
1: యూ మే లైక్, యూ మే నాట్ లైక్ దెమ్, బట్ నాట్ క్రిటిసైజ్ దెమ్.
2: కేవలం నీ వ్యక్తికి సంబంధించినటువంటిదే కానీ ఈ అయిష్టము ద్వేషము ఇది సమస్యకి సంబంధించినటువంటిది కాదు.
1: యువర్ లైక్ ఆర్ డిస్ లైక్ టువర్డ్స్ ద సెకండ్ పర్సన్ ఈ సంథింగ్ విచ్ ఇస్ కనెక్టెడ్ విత్ యువర్ ఓన్ పర్సనాలిటీ, నాట్ ద అదర్ వన్.
2: మలేరియా జ్వరము లోపల ఉండినప్పుడు నీవు తీపుని ఇష్టపడకుండా తీపు సరిగా లేదని దూషిస్తావు, కానీ అది తీపి దోషం కాదు, నీలో ఉన్నటువంటి రోగ దోషమే.
1: Not with the other one. Now when you have a malaria fever, you cannot possibly enjoy a sweet preparation. You start abusing the sweet. The fault is not with the sweet. The fault is with you.
2: Karuna, parulanu dveshinchadamu, parulanu dushinchadamu, idi maha paapam annaru.
1: So either criticizing or abusing others is a sin of a great magnitude.
2: Parulanu dushinchadame paapam annapudu, పరులను ద్వేషించడమే పాతకమన్నప్పుడు, పరమాత్మను దూషిస్తూ ద్వేషిస్తున్నప్పుడు వారి మరింత ఎంత పాతకుడు.
1: సో ఇఫ్ యు సే దట్ హీ ఇస్ అ సిన్నర్ హూ అబ్యూజెస్ అండ్ క్రిటిసైజెస్ ఎ సెకండ్ ఇండివిజువల్, వాట్ కుడ్ యూ పాసిబ్లీ సే ఆఫ్ అ మ్యాన్ హూ స్టార్ట్స్ క్రిటిసైజింగ్ అండ్ అబ్యూజింగ్ గాడ్ హింసెల్ఫ్.
2: కనుక మొట్టమొదట ఈ గుణాన్ని మనము అలవర్చుకోవాలి.
1: సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ గెట్ హోల్డ్ ఆఫ్ దిస్ క్వాలిటీ, నాట్ టు క్రిటిసైజ్.
2: స్థితి మతిర్ భక్త అన్నాడు కట్టకడపడి. నా యొక్క భక్తుడు స్థిరచిత్తుడై ఉంటుండాలి అన్నాడు.
1: Then it has been said in the end that my devotee is one who has got this equanimity of mind.
2: అదే 12వ అధ్యాయములో భగవద్గీతలో 13వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు ఉండేటువంటి 32 సద్గుణములను బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: This is what is contained in the 15th chapter, between the 13th and 19th slokas, in about 32 words, which Krishna had imparted to Arjuna.
2: దానిని ఇప్పుడు ఆ మహమ్మద్ అనేక విధములుగా తెలుపుతూ వచ్చాడు.
1: This is what was the gist of the speech given by our Mahamadan who had spoken to you earlier.
2: Allah అనేటువంటిది ఇల్లా నుంచి వచ్చినటువంటిది.
1: This word Allah has got its origin from the word Illah.
2: Illah అనగా శరణు చుచ్చటం.
1: Illah means seeking surrender.
2: ఈ విధమైనటువంటి శరణు చుచ్చినప్పుడే మనకు అల్లా ప్రాప్తిస్తాడు.
1: When you seek surrender, the Allah will become yours.
2: అల్లా అనగా దేవుడు అని అర్థం.
1: అల్లా means God.
2: ఈ దేవుడికి ఏ పేరైనా మీరు పెట్టుకోవచ్చు, ఏ రూపమైనా మీరు తీసుకోవచ్చు.
1: You can give any name to this God, give him any description of form to this God.
2: అన్ని రూపములు భగవంతుని ప్రతి రూపములే.
1: All names are different forms of the same God.
2: అన్ని నామములు భగవంతుని పర్యాయ పదములే.
1: All names are different ways of calling out God, the one God.
2: కనుక రూపనామములు మనము కల్పించుకున్నవే కానీ దైవత్వం అనేటువంటిది సహసిద్ధంగా ఆవిర్భవించినటువంటి.
1: The name and form have been given to God by us But God has perceived one at the same.
2: కేవలం మన భావాన్ని పురస్కరించుకొని మనము సాధన చేయడానికి మనం ఊరుకోకూడదు.
1: Now merely by keeping in tune with our own thoughts, we should not go off.
2: పవిత్రమైనటువంటి పరిశుద్ధాన్ని మనం నింపుకోవాలన్న మన చిత్తం పరిశుద్ధమైనటువంటి మొట్టమొదటి చేసుకోవాలి.
1: If you want to bring into your system, into your personality something which is sacred, cleansing or purifying our heart is the first
2: thing. నీ హృదయములో ఎట్టి భావములు లేకుండా నిర్మలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: There should be no thoughts as such in your heart. It should be serene and pure.
2: ఏమీ లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: In this head of yours, if there is nothing, you could possibly put anything.
2: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అవునా?
1: Now when there are so many things in this head of yours, can you possibly empty it?
2: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపదవునా?
1: And when it does not become empty, can you possibly feed it with something which is good?
2: ఈ మొదలు ఖాళీ చేసినప్పుడే మనం పొందవలసినటువంటి దాని దానిలో నింపుకోవచ్చు.
1: Once you empty this in the first place, then you can fill it in with something useful and
2: worthwhile. ఏకాగ్రత అన్నారు.
1: This is being called ఏకాగ్రత. One point is
2: మన మనసులో అనేక భావములు నింపుకొని ఏకాగ్రత కావాలంటే ఎక్కడ మనకు లభిస్తుంది?
1: We have so many things in our mind, we want one point itself. How is it possible?
2: ఇక్కడ కంటికి చూపు గ్రామ్.
1: Now here for the eye, sight is what you judge the eyes by.
2: చెవికి వినటము దీనికి ఒక గ్రామం.
1: The ears have got the capacity to listen as their trademark.
2: ముక్కుకు వాసన ఒక గ్రామం.
1: For the nose, it is a smelling quality.
2: భక్తులకు భగవత్ చింతనే ఒక్కటి మాత్రమే గ్రామం.
1: And the quality that distinguishes a true devotee is that he should be constantly
2: పరదారిని మనం ఆచరించుకుపోతున్నాము మన యొక్క సత్యాన్ని గుర్తించుకునక.
1: He should be constantly immersed in thoughts about God.
2: నా వలే నోరు ఉంటుండాలి, నా వలే చెవులు ఉంటున్నాయి, నా వలే ముక్కు ఉంటుండాలి, అన్నింటినందు ఒకే రక్తం ప్రసరిస్తున్నది, చేతిని ఇడ్లీ సాంబారంతా నోరే తింటుండాలి, నేనెందుకు తినకూడని కన్ను తినడానికి ప్రయత్నం చేస్తే పాడైపోతుంది.
1: Now this is what should characterize a true devotee, a thorough concentration on God and God alone. Now for instance, the eye was to start talking on these lines. Well, the ears are there, the nose is there, the mouth is there, here is a plate of idli sambar. Why should the mouth alone eat it? Why should not I eat it? So it goes out of its way and wants to feed itself, the pair of eyes, with idli and sambar.
2: ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క మార్గములో అనుభవించడానికి అందించినటువంటిది.
1: You can imagine the consequences. Now each of these sensory organs has got a specific function to perform.
2: ముక్కు మన యొక్క శ్వాసను తీసుకుని వదలి ఆరోగ్యాన్ని మన లంగ్స్ ను ఒక సరైన స్థితిలో పెట్టుకోవడానికి ఏర్పడినటువంటి.
1: ఫర్ ఇన్స్టెన్స్ ద నోస్, ద ఫంక్షన్ ఆఫ్ ద నోస్ ఈస్ టు ఇన్హేల్ అండ్ ఎక్సేల్, టు కీప్ ద హార్ట్ పంపింగ్ అండ్ టు కీప్ ఇట్ క్లీన్, ద ఎయిర్ దట్ గోస్.
2: మనం తీసుకుని వదిలేటువంటి గాలిని పవిత్రమైనటువంటిగాను పరిశుద్ధమైనటువంటిగాను పరిమళమైనటువంటిగాను ఉండాలనేటువంటి దీనికి ఒక నియమం.
1: అండ్ దిస్ rule should govern the functioning of the nose, that the air that you breathe in, the air that you breathe out should be such as to keep your system healthy and perfect.
2: ఈ విధమైనటువంటి ముక్కుకు మనం నష్టం అందించడానికి ప్రయత్నం చేస్తే కుండలిని శక్తి పాడైపోతుంది.
1: Now this is the function, the primary function of the nose. Instead you start feeding it with snuff powder and the result is a damaging of the kundalini shakti.
2: ఇదే విధంగానే ప్రతి ఇంద్రియమును కూడా ఒక్కొక్క నియమం అనుసరిస్తూ పోవాలి.
1: ఇన్ దిస్ మేనర్ ఈచ్ సెన్స్ షుడ్ ఫాలో ద డిక్టేట్ ఆఫ్ వాట్ హస్ బీన్ లేడ్ అవుట్ ఫర్ ఇట్.
2: నాలుక ఉన్నది,
1: టేక్ ఫర్ ఇన్స్టెన్స్ ద టంగ్,
2: రసే జిహ్వే దశగ్ని మధురపి యత్తం సత్యం ఇదం స్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి. ఏ జిహ్వ, ఏ రసమెరిగినటువంటి జిహ్వ, ఏ సత్యమైనటువంటి జిహ్వ, ఏ పవిత్రమైనటువంటి జిహ్వ, నీవు నీ యొక్క స్వరూపాన్ని అపవిత్రం చేసుకోవద్దు, నీ స్వభావాన్ని కేవలం ఏమాత్రం కూడాను నిర్మూలన చేసుకోవద్దు. నీ నామక చేత గోవింద దామోదర మాధవ అనేటువంటి నామాన్ని స్మరించు అన్నాడు జయదేవుడు.
1: జయదేవ హస్ దిస్ టు సే అబౌట్ ద చాన్.
2: ఓ చాన్,
1: యు నో హౌ టు టేస్ట్, యు నో ది స్వీట్నెస్ ఆఫ్ ది జ్యూస్, and you know what sacredness is all about. Do not define yourself by going after things which have no meaning in the ultimate analysis. Instead, spend your time, all your time, in rolling over yourself the sweet, delicious, and sacred name of Govinda Damodara. This is what Jayadeva had to say to the son.
2: ఆరోగ్యమును కాపాడే ఆహారాన్ని భుజించు. ఇతరులకు బాధను కలిగించేటువంటి పరుపులు పలుకు.
1: Likewise, and he went on to say, eat that type of food which gives you health. Utter that word which brings solace and joy
2: when suffered to others. పరులను ఇష్టమొచ్చినట్టు దూషించే కోసమని పాడు పాడు పదార్థములంతా భుజించి నీ ఆరోగ్యమును ఆనందమును నిర్మూలన చేసుకోవటం కోసం అర్థించలేదు ఈ జిక్వర్.
1: And utter that soft and sweet word which brings comfort to others. Your purpose is this, not eating in everything and anything, not in abusing and criticizing others.
2: Inka chevulu untunnayi.
1: And then we have the ear.
2: Ivi cheppina vaari maatalanno kelchukovadam kosam kaadu.
1: Ears have been given to you not for the purpose of listening to everything and anything that others around you talk to you about.
2: దీనికి బుద్ధి చెప్పిందట బుద్ధి.
1: ఇట్ సీమ్స్ ద ఇంటెలెక్ట్ వన్స్ అడ్మానిష్డ్ ద ఇయర్స్ దట్
2: ప్రతిపోక ఊరి వారి శుద్ధుడంటే నీవు పెద్దగా వినేదరేవో చెవుల. ప్రతిపోక ఊరి వారి శుద్ధులంటే సిద్ధంగా ఉంటుంటాయని ఈ చెవులు. భగవత్ నామను తచ్చుకోవాలంటే చంచలత్వం అయిపోతాయట చెవులు.
1: దిస్ ఇస్ ద అడ్మానిష్డ్ విచ్ వాస్ గివెన్ టు ఇట్. Oh, ears, just because you cannot possibly spend your time, for the sake of spending your time, you move here and there, start listening to X, Y, and Z, and you're all readiness to do so. But when the name of God is chanted in your vicinity, you tend to show a disinterest and start shaking yourself as if you're not interested in it.
2: Ramadas chepparu. Pratuvoka muri mari suddulante nivu siddhamoduve kadu seddhatoda. ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చగాను చెప్పు వేళ వసికగనుండరేల ఓ చెవుల. మీరు వసికగనుండరేల ఓ చెవుల. భగవంతుని విషయం వినాలంటే రెండు వసికగా రావు. ఒక చెవు ఇటు ఒక చెవు అటు పోతుంది. మూడి వారి శిష్యులు వాడిట్లా వీడిట్లా వీడిట్లా అంటే ఏమిటి ఏమిటి ఇంకా ఇంత శ్రద్ధగా ఈ చెవులు కిక్కించుకొని వింటుంటాయి.
1: When it comes to matters which are external to you, when it comes to matters pertaining to other individuals around you, when some talk and gossip is going on, you're all attention. Both the ears come closer together so as not to miss even a single word that's being uttered around you. But when it comes to matters pertaining to God, the name of God being chanted, the ears tend to move away from each other and you're absolutely not interested.
2: Kaduka, O Jevula. నీవు పరులను దూషించేటువంటి విషయాన్ని చక్కగా వింటుంటావు. భగవంతుని దూషణను నీవు చాలా పెద్ద ఏకాగ్రతతో వింటుంటావు. కానీ భగవంతుని యొక్క స్మరణను నీవు ఐకమత్యంతో వినటం లేదు. ఇలాంటి శవుల కంటే కొండ గుహలు మేలు అన్నాడు.
1: ఓ హియర్ యువర్ ఆల్ రెడీనెస్ అండ్ యువర్ ఆల్ అటెన్షన్ ఫర్ లిస్నింగ్ టు థింగ్స్ లైక్ క్రిటిసిజం ఆఫ్ అదర్స్, గాసిప్ సెంటర్డ్ అరౌండ్ అదర్స్. When it comes to God and matters pertaining to God, you move away and you're not interested at all. You're as good as a pair of caves in the mountain. This is what has been taught of the ears. Adhe
2: vatshi kandulu kuda na buddhi chepparu. Pani manisi ni malu palu maru miru kani kani chaniyunu tarivye. క్షణమును దైవ సన్నిధి నిలువగా కనులారా కడు కష్టమటి. ఓ కనులారా కడు కష్టమా. ఈ సినిమాను చూడాలనుకుంటే ఇంకా భూతత్వాలు కూడా వేసుకొని పోయి చూస్తుంటారు. ఇంకేమైనా చెట్టను చూడాలనుకుంటే చాలా ఇంకా నూరు కనులు పెట్టుకుని చూస్తుంటారు. కానీ దైవ సన్నిధికి పోయి చూసేటప్పటికి కన్నులు కూసుకుంటారు.
1: Oh, I, your all readiness, your all eagerness, to go, unmindful of all the efforts necessary, to go and keep visiting a cinema house again and again, again and again, which are basically useless and fruitless. And, if necessary, you wouldn't hesitate to assist yourself by a pair of binoculars in the process. But even for a second, if your thoughts have to center around God, you are hesitant. You go to the temple, you stand in front of the idol and close yourself.
2: ఇంకా కొంతమంది ఇంకా విచిత్రంగా ఊరుకుంటారు. ఏదైనా మహనీయులు వస్తున్నారంటే, స్వామి వస్తున్నారంటే, ఏదో ప్రశిక్షణ జరుగుతున్నాయంటే, దైవం ఊరేగింపు వస్తున్నారంటే చూడడానికి కూడా ఇష్టం ఉండదు. ఆ దోమకు వస్తున్నారంటే కిటికీలైనా మూసుకుంటారు. లేక ఏదో ఇంకొక ఇంటికైనా వెళుతుంటారు. ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క అసురత్వానికి చిహ్నములు అని దీనికి ఆహార లక్షణంలో ప్రబోధిస్తూ వచ్చాయి.
1: There is one other thing in the behavior, this peculiar behavior of the eyes with regard to some individuals. When there is a procession of the gods taking place, or idols being taken out in procession, or when Swami is coming out, when it comes to these matters, not only do they not want to see what's going on, they shut the windows close and tight, and they want to shut themselves off.
2: We andaru kudanu manavaakaramu dharinchinatundi asurulu ani cheppavachu.
1: This is nothing but a trait of the demons in them as a result of the food that they have taken. Such people could best be described as being idolatry demons.
2: కేవలము ఒక్క ఆహారమే కాకుండా దీనికి విహారము కూడా కొంతవరకు తోడవుతుంది.
1: Now it's not as if food and food alone determines what you are. Your habits also determine what you are.
2: వానలు వచ్చెను భూమి పండునే విత్తులు నాటకున్నా.
1: In anticipation of the rain, supposing you do not sow the seed of the crop now.

0: So what you have to do is strike a mean between the two. Sow the seed when the rains are on or about to come. You can certainly achieve a lot of success. In the same manner, this grace of God that is being showered on us, you can see the benefits of it, provided your part of the effort also comes. Purushastha.
1: ఈ వానలు వచ్చినంత తక్షణమే పంటలు పండుతాయా? విత్తనాలు నాటనక్కర్లేదు.
0: Just because the rains are coming, when the crops come up, should you not sow the seeds in the first place?
1: విత్తనాలు నాటినంత మాత్రమే పంట పుడుతుందా? వానలు రానక్కర్లేదా?
0: Just by sowing the seeds, can you get the crop? Should not the rains come?
1: వర్షము విత్తనములు రెండూ చేరినప్పుడే పంట పండుతుంది.
0: When you have the rain, when you have sown the seeds, you have your crop.
1: అదే విధంగానే ఆహారంతో పాటు మన ఆధ్యాత్మిక శక్తిని కూడా చేర్చినప్పుడే ఆనందం అనేటువంటిది మనకు లభిస్తుంది.
0: సో ఆహార ఆన్ ద వన్ హ్యాండ్, ద ఫుడ్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ యువర్ ఆధ్యాత్మిక శక్తి, ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్, వెన్ దీస్ టు కమ్ టుగెదర్,
1: ఈనాటి భక్తులంతా కూడాను పటములు పెట్టి పూజించి వ్రతములు చేసి తక్షణమే భగవంతుడు ఇంకా ఏం ఫలితం ఇవ్వలేదు, మాకు అభిష్టానం నెరవేర్చలేదు, ఈ విధంగా తొందరపడుతుంటారు.
0: So these two should come together, your effort and the food that you take, so that you secure the Lord's grace. Today you find devotees, they hang up a picture of God on the wall, start doing some puja, and they say, God has not come to us even now, or earlier.
1: Puja ku kontha palitaniki kaalam kuda kavali.
0: They start puja, they expect God to come. They become so impatient.
1: Aa kaalam kosam kaachukoni undali.
0: Now you may be doing puja, but you must bide your time so that the fruits will come.
2: చినుకులు పడినంత చెరువులు నిండున
0: మియర్ డ్రాప్ డు దే మేక్ అప్ లైక్ ద ఫుల్నెస్ ఆఫ్ ద పాండ్.
2: భూమి మింగినంత ఉటనగున.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ టు స్వాలో దిస్ సలివా ఇన్ ద మౌత్, ఈజ్ యువర్ థర్స్ట్ క్వెన్చ్డ్?
2: భూమి మింగినంత ఉదకము కావున.
0: జస్ట్ బై స్వాలోయింగ్ ద సలివా కెన్ యూ హ్యావ్ ద డిజైర్డ్ ఎఫెక్ట్?
2: బొచ్చు కాచినంత
0: బొగ్గులగునా.
1: ఆ కాలం కోసం కాచుకొని ఉండాలి.
0: నౌ యూ మే బి డూయింగ్ పూజ, బట్ యూ మస్ట్ బైడ్ యువర్ టైమ్ సో దట్ ద ఫ్రూట్స్ విల్ కమ్.
2: చినుకులు పడినంత చెరువులు నిండునా.

0: by merely burning this part, can you really have coal, that thing taking the place of coal as that?
1: Will it come down? కేవలం వెంటుకలు కనిపిస్తే బొగ్గులు అవుతాయా?
0: బై మియర్లీ బర్నింగ్ హెయిర్
1: చినుకులు పడతాను చెరువులు నిండుతాయా?
0: విల్ ఇట్ బికమ్ కోల్డ్ డ్రాప్ టు దే మేకప్ ఎ
1: ప్రాబ్లమ్ ఓన్లీ ఉండగానే మనం దాహం తీరుతుందా?
0: మియర్లీ స్వాలోయింగ్ దిస్ సలివ ఈజ్ యువర్ ఫస్ట్ పాయింట్
1: ఊపిరి మదే బట్ట ఉదకం పెరుగునా
0: అండ్ జస్ట్ బై హోల్డింగ్ యువర్ బ్రెత్ డస్ యువర్ బెల్లీ
1: నేను ఊపిరి విడిపెట్టానంతకి కడుపు పెరుగుతూ వస్తుందా? బెలూన్ మాదిరి ఎప్పటికీ పెరగదు.
0: జస్ట్ బై హోల్డింగ్ యువర్ బ్రెత్ యువర్ బెల్లీ
1: కనుకని మనము పూజలు చేసిన తక్షణమే మనకు ఫలితం రావాలని అనుకోవటము చాలా మూర్ఖత్వం.
0: ఇన్ ద సేమ్ మేనర్ పూజ యు ఎక్స్పెక్ట్ దిస్ ఇస్ ఫూలిష్నెస్.
1: విత్తనము నాటి ఫలమును పొందడానికి కొంచెం కాలం కావాలి, వృక్షం కావాలి.
0: యు హావ్ సోన్ ద సీడ్ ఫర్ ఇట్ టు బికమ్ ఎ ట్రీ ఎ సర్టెన్ టైం హ్యాస్ టు ఎలాప్స్.
1: కనుక మనము మాట ఎందును చూపులందును శ్రవణమునందును ఈ యొక్క హృదయమునందరూ పవిత్రమైనటువంటి యొక్క భావములు మనలో అభివృద్ధి కావాలన్న ఆహార నియమమును మనం అతి శ్రద్ధగా పాటించాలి.
0: సో దే షుడ్ బి సేకెడ్నెస్ ట్రూ అండ్ ట్రూ ఇన్ అవర్ వర్డ్ ఇన్ అవర్ సైట్ ఇన్ వాట్ వి లిసన్ ఇన్ అవర్ హార్ట్ దెన్ సర్టెన్లీ వి కెన్ హోప్ టు గెట్
1: ఆహార శ్రద్ధతో పాటు ఆచరణాయుక్తమైనటువంటి కర్మలు కూడా ఆచరించాలి.
0: సో దెన్ ఫుడ్ షుడ్ బి ప్యూర్ అండ్ వి షుడ్ ఎక్సర్సైజ్ గ్రేట్ కాషన్. ఇన్ అడిషన్ the way we behave also counts.
1: ఇవి రెండు నెగటివ్ పాజిటివ్ గా చేరుతుంటాయి.
0: సో ద ఫుడ్ అండ్ ద బిహేవియర్ ప్యాటర్న్ దీస్ టు ఆర్ లైక్ ది నెగటివ్ అండ్ పాజిటివ్ కమింగ్
1: టుగెదర్. ఎన్ని విధములైనటువంటి వేదాంతములు వినినప్పటికీ, ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ చిత్తశుద్ధిని కలిగించుకునేటువంటి యొక్క ప్రయత్నానికి ఈ ఆహారము ఎంతైనా తోడ్పడుతుంది.
0: ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్ యూ మే స్టడీ ద వేదాస్ ఆర్ ద కమ్ టు వేదాంత దెన్ డూ ఎనీ అమౌంట్ ఆఫ్ సాధన బట్ bear this in mind that everything has to be accompanied by a cleansing process of the heart and food is of paramount importance here.
1: మన దేహము నీటిని గుడిగా వంటిది.
0: Our body is like a bubble of water.
1: ఇది శాశ్వతమైనటువంటిది కాదు.
0: It's not permanent.
1: ఏ క్షణమో ఏ నిమిషమో ఏ ప్రదేశమో మనం చెప్పుటకు వీలు కాదు.
0: ఎనీ సెకండ్ ఎనీ మూమెంట్ ఎనీ ప్లేస్ యూ కెనాట్ బి ష్యూర్ ఆఫ్.
1: ఎప్పటికి అప్పుడు మనము సంసిద్ధముగా ఉంటుంది సరిగే సిద్ధం లోపల కాలాన్ని సార్థకంగా ఉంచుకోవాలి.
0: ఎవ్రీ సెకండ్ యూ షుడ్ బి ప్రిపేర్ ఫర్ ద మూమెంట్ టు కమ్ అండ్ కీప్ థింకింగ్ కాన్స్టెంట్లీ ఇన్సిస్టెంట్లీ ఆఫ్ గాడ్.
1: అనేక మంది వ్యక్తులు నేను అన్ని విధములుగా సౌఖ్యంగా ఉంటున్నాను అనుకుంటున్నాడు.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ సే ఐ యామ్ హ్యాపీ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్.
1: నేను సర్వభోగములు అనుభవిస్తున్నాను అని చెప్పి చెప్పుకోవచ్చు.
0: ఐ యామ్ ఎంజాయింగ్ కంఫర్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్స్ హి మే సే.
1: అయితే ఈ పదములో తాను చేసుకున్న అర్థం చాలా వ్యర్థమైనటువంటిది.
0: నౌ వెన్ హి ఇస్ అథరింగ్ దీస్ వర్డ్స్ ఇట్ ఫాలోస్ దట్ హి హస్ నాట్ అండర్స్టూడ్ ది మీనింగ్ ఆఫ్ ద వర్డ్ దట్ హి ఇస్ అథరింగ్.
1: భోగములు నేను అనుభవిస్తున్నాను నాకు ఎట్టి కొరత లేదు అనుకోవటము మూర్ఖత్వం.
0: If you were to feel that I am experiencing all comfort, there is nothing that I need, it's nothing but foolishness to the extreme.
1: నిజముగా యోచన చేస్తే భోగములు నీవు అనుభవించటం లేదు, నిన్ను భోగములు అనుభవిస్తున్నాయి.
0: Actually speaking, you are not experiencing comfort. The comfort part of it is experiencing you.
1: నీవు భుజించినావంటే నీకు బలం ఎక్కాలి కదా.
0: If you say that you have eaten, then you must have a strength.
1: నిజంగా నీవే భోగములు అనుభవిస్తుంటే నీవెందుకు బలహీనమైపోతున్నావు?
0: Now if it really follows, if it really means that you are experiencing comfort,
1: భోగములు అనుభవించటం చేత భోగములు బలమెక్కుతున్నాయి.
0: Why are you becoming a weakling day by day?
1: ఏది బలమెక్కుతుందో అదే అనుభవిస్తుంది కానీ బలహీనమయ్యేటువంటిది కాదు అనుభవించేది.
0: You are becoming a weakling because you are being experienced. You are not experiencing anything.
1: తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టడానికి బట్ట, అనేక విధమైనటువంటి నీకు సౌకర్యంతో ఉండాలనుకోవటము ఇది కేవలము ఒక లౌకికమైనటువంటి యొక్క అజ్ఞానం.
0: యు హావ్ ఫుడ్ టు ఈట్ క్లోత్స్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ హౌస్ టు షెల్టర్ యూ యూ మైట్ బి బట్ దిస్ అగైన్ ఇస్ ఫూలిష్నెస్.
1: ఇగ్నోరెన్స్ వయమనుకుంటున్నారు. తిండి, బట్ట, ఇల్లు, ఇంటి నిండుకు పిల్లలు ఇంతకంటే భోగమా అనుకుంటున్నారు. ఇది చాలా పొరపాటు.
0: యు స్టార్ట్ ఫీలింగ్ I have a house, I have food to eat, I have clothes to wear, and the whole house is full of brightly lively children. What more do you want? All these things are actually,
1: ninnu anubhavistunnai.
0: They are experiencing you, they are cutting into your
1: skin. Kaani pratibhaani neevu bhavinchi nenu anubhavistunnanu ani neevu anukuntunnavu.
0: Now you are not aware of it, instead you feel that you are experiencing everything.
1: Neevu anubhavinchetundi attamuloni pratibhimavvi.
0: Your life, your own image, that is what is experiencing. It is not the form of your own nature.
1: Kanuka, manam ee laukika bhoga bhagyamulanni kudanu

0: మనం పీడించేటువంటివే కానీ, మనల్ని హింసించేటువంటివే కానీ, మనల్ని ఉద్ధారం చేసేటువంటివి కాదు.
1: ఆల్ దీస్ వరల్డ్లీ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్, దే ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎటర్నల్ జాయ్ ఆర్ కంఫర్ట్. దే ఆర్ గోయింగ్ టు మేక్ యూ మోర్ అండ్ మోర్ డిస్ట్రెస్ అండ్ గ్రీఫ్.
0: మనల్ని ఉద్ధరించేటువంటిది ఒక్క దైవత్వం మాత్రమే.
1: వన్ విచ్ ఇస్ గోయింగ్ టు టేక్ హైయర్ అప్ ఆన్ ద పాత్ ఆఫ్ ఎవల్యూషన్ ఇస్ గాడ్ అండ్ గాడ్ అలోన్.
0: అలాంటి ఉద్ధరించేటువంటి దైవ మార్గమును మనం అనుసరించాలి కానీ, మనలను జీవితాన్ని అన్ని విధముల అపవాదం పట్టించేటువంటి యొక్క లౌకిక భోగభాగ్యంలో సాధ్యమైనంత వరకు కూడా మనము తప్పి తిరగటం మంచిది.
1: ఇట్ ఈస్ దిస్ అప్వర్డ్ పాత్ దట్ వి మస్ట్ సీక్, నాట్ ఎ పాత్ విచ్ ఇస్ పుల్లింగ్ అస్ డౌన్ డే బై డే.
0: ఈ అహంకార మమకారముల చేత అనేక విధమైన అవగుణములు మనలో అభివృద్ధి అవుతుంటాయి.
1: బికాస్ ఆఫ్ ఈగో, బికాస్ ఆఫ్ అటాచ్మెంట్, వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ డిస్ట్రాక్టివ్ క్వాలిటీ.
0: కనుక మనం అహంకార మమకారము తగ్గించుకొని ఆహార విహారములందు సాత్వికమైనటువంటి జీవితానికి సాధన పూర్వకంగా మనము దీనిని జయించాలి.
1: ఎక్స్టర్మినేట్ ఈగో, కట్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్, హ్యావ్ థాట్స్ ఆన్ యువర్ ఫుడ్ ద వే యూ టేక్ దెమ్, లెట్ యువర్ హ్యాబిట్స్ ఆల్సో బి అకార్డింగ్లీ అండ్ బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్.
0: ఈ విధమైన సాత్విక ఆహారం చేత పవిత్రమైన పలుకు మనలో ప్రారంభమవుతుంది.
1: బికాస్ సాత్విక్ ఫుడ్ ఇస్ ఎ సేక్రెడ్ వర్డ్ విచ్ కమ్స్ అవుట్ ఫ్రమ్ అవర్
0: మౌత్. నిర్దించము,
1: వి విల్ నాట్ క్రిటిసైజ్ అదర్స్.
0: కనుక మొట్టమొదటి భగవద్గీత యొక్క మొదటి పదమును మనం సాధిస్తాం.
1: That way, we are really securing the first, very first word of the Bhagavad Gita.
0: Hare Advesta Sarva Bhutanam.
1: The very first word is, do not criticize others.
0: Deenni manam anusarinchandi.
1: Follow this.
0: Deenni nenu appudu cheptuntanu. You cannot always oblige, but you can speak always obligingly.
1: This is what I sometimes tell you. You cannot always oblige, but you can always speak obligingly.
0: Vake Guru, Vake Guru, Vake Guru Ki Bolo. Vake Guru, Vake Guru.

0: సత్వ రజో తమో గుణముల యొక్క తత్వమును కూడా నువ్వు పురస్కరించుకుని, భక్తి జ్ఞాన కర్మముల యొక్క తత్వాన్ని కూడా నువ్వు తాను అభివృద్ధి పరచుకుని, అంతర్ సంబంధమైనటువంటి యొక్క భావమును కూడా నువ్వు తాను అర్థము చేసుకుని, ఈ మూడింటి యందు ఉన్నటువంటి యొక్క దైవత్వముతో సంబంధాన్ని కల్పించుకోవటమే ఇది సనాతన ధర్మము.
1: ధర్మ టు బి ఏబుల్ టు టేక్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ అకార్డింగ్ టు ది త్రీ అట్రిబ్యూట్స్ నేమ్లీ సత్వ రజ అండ్ తమ, అండ్ ధర్మ ఆల్సో టేకింగ్ దీస్ త్రీ పాత్స్ దట్ ఈస్ భక్తి జ్ఞాన కర్మ దట్ ఈస్ వర్క్ worship and wisdom, that it should take these three aspects. This is the full meaning of the word sanatana dharma.
0: Anaga sattva rajo tamo gunamulu yendu kudanu daivattam aneetundi danini aavirbhavinchukotam, tirigi bhuta bhavishyat kalamulu yendu kudanu daivattvanni vishwasinchatamu, inka mana yokka jeevitham lopala konni rakamulaina yokka stoola sukshma karana tattvamulu yendu kudanu ఆత్మ సంబంధమైనటువంటి యొక్క దైవత్వాన్ని విశ్వసించుకోవటం, ఈ మూడింటి యందు ఏకత్వమైనటువంటి విశ్వాసము ఆత్మవిశ్వాసంగా ఉంటుండాలి.
1: దిస్ మీన్స్ దట్ ఫర్ అస్ టు బి ఏబుల్ టు రికగ్నైజ్ ది డివైన్ ప్రిన్సిపల్, టు బి ఏబుల్ టు రికగ్నైజ్ డివినిటీ ఇన్ ఆల్ ది త్రీ ఆస్పెక్ట్స్ సత్వ రజ అండ్ తమ, ఆల్సో టు బి ఏబుల్ టు హ్యావ్ ఫెయిత్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ డివినిటీ ఇన్ ఆల్ ది త్రీ డిఫరెంట్ టైమ్స్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్, అండ్ ఆల్సో టు అసోసియేట్ ది డివినిటీ విత్ ది త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది బాడీ, ది గ్రాస్ ఆస్పెక్ట్, ది సటిల్ ఆస్పెక్ట్ అండ్ ది కాజల్ ఆస్పెక్ట్. The recognition of these threefold manifestation of the divine is the essential feature of dharma.
0: Aithe trikala triloka trigunamulu yokka ekatvamunu nirupana chesetuvanti yokka satya sooktine ee sanatana dharmam aneetuvanti deenini manam artham chesukotam chaala kashtam kanukani konni ee avantara dharmamulu yerpadi deha sambandhamainatvanti dharmamu, kula sambandhamainatvanti dharmamu, వ్యక్తి సంబంధమైనటువంటి ధర్మము, మత సంబంధమైనటువంటి ధర్మము, సమాజ సంబంధమైనటువంటి ధర్మములు, ఇలాంటి కొన్ని అవాంతర ధర్మములు కూడాను మనం అనుసరించటం చేత ఈ సనాతన ధర్మం అనేటువంటి దానికి కొంత మనము అభివృద్ధి కలిగించినటువంటి వారము, కొంత ప్రోత్సాహం అందించినటువంటి వారము అవుతాం.
1: బికాస్ ఫర్ అన్ ఆర్డినరీ పర్సన్ it is difficult to comprehend and understand the relationship of dharma to these three different times, past, present and future, three different states, gross, subtle and causal, the three different aspects, sattva, rajo and tama. We have taken an easier path. We talk of specialized type of dharma, special dharma relating to the body, special dharma relating to the caste, special dharma relating to an individual or to a religion or to a society. By regarding such specialized aspect of dharma, in some way we understand the meaning and we help propagating the original sanatana dharma.
0: Itti deha dharma, samajam dharma, కుల ధర్మ, మత ధర్మముల్నే మనము సక్రమమైనటువంటి రీతిలో ఆచరించకపోయినా సనాతన ధర్మం అనేటువంటి దాని లోపల మనము కొంత చేరడానికి అవకాశం ఉండదు.
1: ఇఫ్ వి డు నాట్ ఫాలో అండ్ రెస్పెక్ట్ ది స్పెషలైజ్డ్ ఫార్మ్స్ ఆఫ్ ధర్మ, ధర్మ రిలేటింగ్ టు ది కాస్ట్, ధర్మ రిలేటింగ్ టు ది ఇండివిజువల్ ఆర్ అవర్ రిలీజన్ ఆర్ అవర్ సొసైటీ, వితౌట్ డూయింగ్ దిస్, ఇఫ్ వీ డూ నాట్ కేర్ ఫర్ ఇట్, ఇట్ విల్ నాట్ బి పాసిబుల్ ఫర్ అస్ టు రికగ్నైజ్ ఆర్ ఎంటర్ ది సనాతన ధర్మ.
2: సో దట్ ఈస్ ది నెక్స్ట్ క్లిప్ ఇన్ ది డిస్కోర్స్, అండ్ ఇన్ అ షార్ట్ వే స్వామి వాజ్ డిస్క్రైబింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ దేహ ధర్మ అండ్ స్వధర్మ. స్వామి ఈజ్ సో బ్యూటిఫుల్లీ explained in so many of his discourses, so many of his vahinis, the Gita Vahini and Dharma Vahini to be precise. But Swami is explaining the whole concept of dharma and the various other ideas which come under this umbrella of dharma according to Sanatana Dharma. What is referred to as Sanatana Dharma is nothing but, I think in one of the discourses Swami says, the various tributaries of the different dharmas coming together and forming the Sanatana Dharma, and that takes you towards this ocean where everything pours into. I think that's the concept Swami is describing.
3: Absolutely. In fact, when you see this, the three gunas that Swami is talking of, the basic dharma is that of you as a human being. But then based on the domination of which gunas you are having.

0: one may master all the types of education and skills and win the victories in various courts. One may become a great hero and fight victorious wars. One may be born as an emperor and rule a great empire. One may be able to give in charity gold, cows, and such other valuables. One may be able to count the countless stars in the sky. One may be able to mention the innumerable names of lakhs of species and living beings. One may be able to master the eightfold Ashtanga Vidya. One may be able to reach the moon itself. But mastering the physical body and the sense organs and controlling them, and controlling mind, making it go introverted continuously, can anyone remain as a steady, equal-minded person throughout and continuously?
1: Vidyarthulara,
0: students,
1: శరీరమునకు ఇంద్రియములపైన ప్రభావం ఉన్నది.
0: ఫర్ ది బాడీ ద సెన్స్ ఆర్గన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ లింబ్స్.
1: ఇంద్రియములకు శరీరంపైన మరింత ప్రభావం అధికంగా ఉంటున్నది.
0: ది సెన్స్ ఆర్గన్స్ హ్యావ్ దెర్ ఓన్ కంట్రోల్ ఓవర్ ద ఫిజికల్ బాడీ.
1: శరీరమును మొదలు ఇంద్రియములు, ఇంద్రియముల మొదలు శరీరము ఉండుటకు వీలు కాదు.
0: There cannot be physical body without sense organs and sense organs without physical body.
1: ఇవి రెండును అవినాభావ సంబంధం, అన్యోన్య ఆశ్రయం.
0: There is a mutual relationship and interdependence between these two.
1: నెగటివ్ లేక పాజిటివ్, పాజిటివ్ లేక నెగటివ్, ఏ విధంగా ఉండి నిష్ప్రయోజనమో అదే విధంగానే దేహము లేక ఇంద్రియములు, ఇంద్రియము లేక దేహము ఉండుట నిష్ప్రయోజనమే.
0: జస్ట్ యాజ్ నెగటివ్ వితౌట్ పాజిటివ్ ఆర్ పాజిటివ్ వితౌట్ నెగటివ్ ఆర్ ఫంక్షన్లెస్, సో ఆల్సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ అండ్ యూజ్లెస్ ఆల్సో ఎ ఫిజికల్ బాడీ వితౌట్ సెన్స్ ఆర్గన్స్ అండ్ సెన్స్ ఆర్గన్స్ వితౌట్ ద బాడీ.
1: కనుక శరీరమును సరైన విధముగా దీనిని పోషించుకోవటము ప్రతి వ్యక్తికి కర్తవ్యం.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ డ్యూటీ ఎంజాయిన్డ్ ఆన్ ఎవ్రీ ఇండివిజువల్ టు టేక్ కేర్ ఆఫ్ ది బాడీ వెల్.
1: ఇక్కడ ఇంద్రియముల యొక్క తత్వము అత్యంత అద్భుతము.
0: ఇట్ ఈస్ వెరీ ఎక్స్ట్రాడినరీ టు సీ ద ఇన్ఫ్లుయెన్స్ అండ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ద సెన్స్ ఆర్గన్స్.
1: దైవత్వం అనేది మహాచిత్ర విచిత్రమైనప్పటికీ ఇంద్రియముల యొక్క తత్వం కూడాను ఇంద్రియముల యొక్క అనుభూతిని, ఇంద్రియుల యొక్క చేష్టలను వర్ణించుటకు అంతకంటే అద్భుతంగా ఉంటుంటాడు.
0: ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ దట్ డివినిటీ ఈజ్ రాదర్ స్ట్రేంజ్, యునిక్ అండ్ డిఫికల్ట్ టు డిస్క్రైబ్. బట్ వెన్ యు సీ ది సెన్స్ ఆర్గన్స్ దే లుక్ స్ట్రేంజర్ అండ్ మోర్ యునిక్ కంపేర్డ్ ఈవెన్ టు గాడ్ హింసెల్ఫ్.
1: చిత్రంబులు, త్రైలోక్య విచిత్రంబులు, భవలతాల విత్తంబులు, సన్మిత్రంబులు, బుధ జన వన పౌత్రంబులు, ఇంద్రియముల యొక్క చరిత్రంబులు.
0: ది హిస్టరీ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఈజ్ రాదర్ స్ట్రేంజ్, డిఫికల్ట్ టు డిస్క్రైబ్, వెరీ ఎక్స్ట్రీమ్లీ అన్ప్రెడిక్టబుల్ అండ్ వెరీ యునిక్.
1: ఈ ఇంద్రియములు దేహము కంటే అతి సూక్ష్మమైనటువంటివి.
0: సెన్స్ ఆర్గన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సటిల్ కంపేర్ టు ది బాడీ.
1: శరీరమునందు శబ్దస్పర్శ రూప రసగంధాదులు ఉండినప్పటికీ, వాతపిత్త శ్లేషాదులు ఉండినప్పటికీ, ఇంద్రియముల యొక్క తత్వము అన్నింటి యొక్క సమత్వంగా భావించుకుని తమ ప్రభావమును దేహం పైన చలాయిస్తూ ఉంటాడు.
0: ద ఫిజికల్ బాడీ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద సౌండ్, ద టచ్ అండ్ ది అదర్ 5 టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్. ద సెన్స్ ఆర్గన్స్ స్టిల్ హ్యావ్ వెరీ ఎక్స్ట్రాడినరీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఫిజికల్ బాడీ ఇట్సెల్ఫ్.
1: ఇంద్రియములు విషయమును స్పర్శించినప్పుడే సుఖదుఖములు శీతోష్ణములు సంభవిస్తున్నాయి.
0: ఓన్లీ వెన్ ది సెన్స్ ఆర్గన్స్ కమ్ ఇన్ టచ్ విత్ ది మ్యాటర్స్ అండ్ ది సబ్జెక్ట్ ది ఆబ్జెక్ట్స్ దెన్ ఓన్లీ యూ ఎక్స్పీరియన్స్ జాయ్, హ్యాపీనెస్ ఆర్ గ్రీఫ్ ఆర్ సారో.
1: విషయములు లేక ఇంద్రియములు క్షణమైన నిలువ జాలవు.
0: వితౌట్ సెన్స్ ఆబ్జెక్ట్స్ సెన్సెస్ విల్ నాట్ బి ఏబుల్ టు లివ్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
1: విషయ సంబంధమే ఇంద్రియముల యొక్క ప్రధాన కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఈస్ టు ఎంజాయ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
1: ఇంద్రియములను కేవలము ఏకంగా భావించి దివ్యంగా వరించి భవ్యంగా క్షీణింపజేయటము అనేటువంటిది విషయమునకు సాధ్యం కాదు.
0: మెనీ పీపుల్ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు సీ ద ఎక్స్ట్రాడినరీ ఆస్పెక్ట్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్.
1: ఈ ఇంద్రియములకు ఒక చక్కని పేరు గలదు.
0: దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ నేమ్ గివన్ టు ది సెన్స్ ఆర్గన్స్.
1: మాత్రాహ అని దీనికి ఒక పేరు.
0: ది నేమ్ ఈస్ మాత్రాహ.
1: ఇది నీయతే మిత్రతే ఇది మాత్రహ అని, అనగా ఒక విధమైనటువంటి యొక్క కొలతలను నిర్ణయం చావించినటువంటిదే ఈ ఇంద్రియముల యొక్క ప్రభావం.
0: వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఈస్ దట్ దే కెన్ మెజర్.
1: ఈ కొలతలు ఏ విధంగా గావించుతున్నవి ఇంద్రియములు?
0: హౌ డు దే మెజర్?
1: ఈ ఫలము తీయగా ఉన్నది లేక పుల్లగా ఉన్నది అని నిర్ణయించేటువంటి యొక్క అధికారం దేనికి ఉన్నది?
0: టు డిసైడ్ ద టైప్ ఆఫ్ టేస్ట్ విచ్ ఎ ఫ్రూట్ హ్యాస్, విచ్ సెన్స్ ఆర్గన్ హ్యాస్.
1: దీనిని కొలత వేసేటువంటి ఇంద్రియములు ఏమిటి?
0: What is the organ which allows it to go into the stomach?
1: Adiye naluka.
0: That is tongue.
1: Ee naluka padartham yokka manchi chettalanu kolata vesi pramana purvakanga jagattuku andistunnadi.
0: The tongue has the capacity to decide the taste of a particular object and allow it to go into the tummy.
1: Ee chitramu vichitranga unnadi, వికారముగా ఉన్నది అని చిత్రము యొక్క చిత్ర విచిత్రములను నిర్ణయించేటువంటి కొలత దేనికున్నది?
0: వాట్ పర్టికులర్ సెన్స్ ఆర్గన్ హ్యాస్ ద పవర్ టు డిసైడ్ దట్ ఎ పర్టికులర్ పిక్చర్ ఈజ్ ఐదర్ బ్యూటిఫుల్ ఆర్ అగ్లీ?
1: ఇది దీని కొలత బద్ద కన్ను మాత్రమే.
0: ది మెజరింగ్ రాడ్ ఆఫ్ ది బ్యూటీ ఆర్ అదర్వైజ్ ఈజ్ ఐ.
1: ఇంకా ఇదే విధముగానే అన్ని ఇంద్రియములు కూడాను ఇది దుర్గంధము ఇది సుగంధము అని నిర్ణయించేటువంటి కొలత బద్ద ముక్కు.
0: నోస్ ఈజ్ ద మెజరింగ్ రాడ్ విచ్ మెజర్స్ వెదర్ ది స్మెల్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: ఇది సుస్వరము ఇది దుస్వరము అని కూడాను నిర్ణయించేటువంటి యొక్క కొలత బద్ద కర్ణము.
0: ఇట్ ఇస్ ది ఇయర్ విచ్ డిసైడ్స్ వెదర్ ఎ పర్టికులర్ సౌండ్ ఈజ్ మెలోడియస్.
1: కనుకనే ఈ ఇంద్రియములకు నిర్ణయించేటువంటి అధికారం ఉన్నది కనుకనే దీనికి మాత్రాహ అని ఒక పేరు.
0: దే హావ్ బీన్ కాల్డ్ మాత్రాహ బికాస్ దే హావ్ గాట్ ది కెపాసిటీ టు డిసైడ్.
1: కఠోపనిషత్తునందు శరీరమనే రథములకు ఇంద్రియములు అశ్వముల వంటివి అని నిర్ణయించారు.
0: ఇట్ హాస్ బీన్ సేడ్ దట్ ఫర్ ది చారియట్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ది సెన్స్ ఆర్గన్స్ ఆర్ హార్సెస్.
1: ఈ యొక్క ఇంద్రియములకు అశ్వములు అని పేరు పెట్టడంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ బిహైండ్ గివింగ్ ది నేమ్ ఆఫ్ హార్సెస్ ఫర్ దిస్?
1: అశ్వము అనగా నిరంతరము చలించేటువంటి స్వభావం కలిగినటువంటిది అశ్వం.
0: ద మీనింగ్ ఆఫ్ అశ్వము ఆర్ హార్స్ ఈస్ దట్ ఇట్ ఆల్వేస్ అండ్ కంటిన్యూస్లీ గో ఆన్ మూవింగ్.
1: అందరికీ కూడాను తెలిసిన విషయమే, గుర్రము నిద్రించుచుండిన, మేల్కొని చుండిన, పరిగెత్తుచుండిన, నిలిచి ఉండిన, నిరంతరము తన యొక్క దేహం నందు ఏదో ఒక అంగమును కదిలిస్తూనే ఉంటుంటాడు.
0: ఎవరీ వన్ నోస్ దిస్ ఫ్యాక్ట్ దాట్ ఎ హార్స్ విత్ స్లీపింగ్, స్టాండింగ్, మూవింగ్ ఆర్ లయింగ్ డౌన్ ఆల్వేస్ కీప్స్ వన్ లింబ్ ఆర్ ది అదర్.
1: తోక తప్పితే కాలో, కాలు తప్పితే చెయ్యో, చెయ్యి తప్పితే ముక్కో, ముక్కు తప్పితే నోరో, ఏదో ఒకటి కదిలిస్తూనే ఉంటుంటాది.
0: వెదర్ ఇట్ ఇస్ ద లెగ్, హ్యాండ్, ఇయర్ ఆర్ ద హెడ్ ఇట్ గోస్ ఆన్ మూవింగ్.
1: చలన స్వభావం కలిగినటువంటిది కనుకనే దీనికి అశ్వము అని పేరు వచ్చింది.
0: యాజ్ ఇట్ కాన్స్టెంట్లీ కీప్స్ మూవింగ్ ఇట్ హస్ బీన్ గివన్ ద నేమ్ అశ్వము.
1: అదే విధంగానే మనం వృక్షము చూస్తున్నాము, రావి వృక్షము.
0: వీఆర్ సీయింగ్ లెట్ అస్ జస్ట్ సే పీపుల్ ట్రీ.
1: అయితే అది గాలి లేకపోయినా కూడాను దాని ఆకులు ఎప్పుడూ ఆడుతూనే ఉంటుంటాయి.
0: Even when there is no breeze entirely, the leaves will be moving in such a tree.
1: కనుగనే దానికి కూడాను అశ్వత్థ వృక్షము అని పేరు పెట్టారు.
0: That is the reason that tree is called అశ్వత్థ వృక్షము.
1: ప్రాచీన రాజులందరూ కూడాను అశ్వమేధ యాగం అనేటువంటి దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి యాగమును కల్పేటువంటి వారు.
0: ఇన్ ది ఏన్షియంట్ డేస్ ది కింగ్స్ యూజ్ టు పర్ఫార్మ్ ఎ యాగ కాల్డ్ అశ్వమేధ యాగ.
1: అశ్వమేధ, దీని రెండు పదముల యొక్క అంతరాత్మను గుర్తించుకున్నప్పుడు ఇది అశ్వమేధం అంటే ఏమిటి అనేటువంటిది మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది.
0: వెన్ యూ డివైడ్ దట్ వర్డ్ అశ్వమేధ ఇన్ టు అశ్వ అండ్ మేధ, యు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్
1: మేధ అనగా బుద్ధి.
0: మేధ రెఫర్స్ టు ఇంటెలిజెన్స్.
1: అశ్వం అనగా చలించేటువంటి బుద్ధి.
0: అశ్వ రెఫర్స్ టు ది మూవింగ్, దట్ ఈస్
1: ఈ చలించేటువంటి బుద్ధికి సంబంధించినటువంటి ప్రతిబింబమే అశ్వం.
0: A horse is a symbol of unsteady mind, moving mind.
1: ఈ అశ్వమేధ యాగమునందు ఈ అశ్వమును ఎవరు పట్టగలరో వారే ధీమంతులు అని పేరు.
0: It is said that in Ashwamedha Yaga, the one who can hold this Ashwa or horse and control it, he is considered to be a great hero. That word Ashwamedha into Ashwa and Medha, you understand the significance of
1: Medha anaga buddhi.
0: Medha refers to intelligence.

0: हॉर्स एंड कंट्रोल इट ही इज कंसिडर्ड टू बी ए ग्रेट हीरो कश्च धीरः అని ప్రశ్నించింది భగవద్గీత. ఎవరు దీనిని పట్టేటువంటి వారు, ఎవరు దీనిని అడగదొక్కేటువంటి వారు, ఎవరు దీనిని కొంతవరకు నిగ్రహించేటువంటి వారు, వారే నిజమైన ధీరుడు అన్నారు.
1: భగవద్గీత హాస్ డిక్లర్డ్ దట్ ద వన్ హూ కెన్ హోల్డ్ దిస్ హార్స్, హూ కెన్ కంట్రోల్ ఇట్, హూ కెన్ కీప్ ఇట్ స్టడీ ఈస్ ద వన్ హూ ఈజ్ ఎ హీరో.
0: కనుకనే మన ఇంద్రియములను అరికట్టి ఇంద్రియములను స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తియే నిజమైన ధీమంతుడు అనేటువంటి విషయం లోపల బాహ్యార్థంగా భౌతికమైనటువంటి జగత్తునందు ఈ అశ్వమును ఎవరు పట్టగలరో వాడే ధీమంతుడు, అతనితోనే యుద్ధం చేసేటువంటి అధికారం ఉన్నది అనేటువంటి యొక్క ప్రాచీన రాజుల యొక్క ప్రభావమును నిరూపిస్తూ వచ్చారు.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ అశ్వమేధ యాగ ఈస్ ద వన్ హూ కెన్ కంట్రోల్ ది సెన్స్ ఆర్గన్స్, హూ కెన్ మేక్ దెమ్ స్టడీ ఈజ్ ఎ హీరో. Symbolically and externally, they have compared this to the one who can hold a horse is a hero.
0: Ikkada antarathamu bahyarthamu rendintu yokka antarath bahyartham yokka sambandhamayame nijamainatundi yadarthamu.
1: The true meaning lies in harmonizing the inner meaning of Aswamedha and the external meaning of Aswamedha.
0: Kanuka ee naadu prathi manavudu kudunu ee aswanni patti kattali.
1: Today, therefore, there is a need for everyone to make an effort to control this
0: horse.
1: Then only you become a hero.
0: Enni yagamulu, enni yagnamulu, enni kratamulu, enni granthamulu, enni vidhamainatundi yokka parayanamulu salipinappatikini deenini nigrahinchaleinatundi yokka nishaktudu ivannintinu vyartham gavinchinatundi vaade.
1: The person who is weak and who cannot control the mind and the sense organs, whatever type of sadhanas he undertakes, whatever type of yagna he does, it is really useless.
0: Kanuka ee indriyamulaku maroka artham kuda untundadi matraha aneetundi daniki.
1: There is one more meaning for this word matraha, signifying indriyas.
0: Anaga parimitamainatvanti ni nirnayinchetvanti indriyamulu.
1: These sense organs can only decide things which are subject to limitations.
0: ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క పరిమితి మాత్రమే నిర్మించినాడు, నియమించినాడు భగవంతుడు.
1: God has prescribed certain limits for each sense organ.
0: కన్ను చూడగలదే గాని వినలేదు.
1: I can only see, but it cannot hear.
0: నోరు మాట్లాడగలదే కానీ చూడలేదు.
1: Mouth can talk, but cannot see.
0: ఇట్ల ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క విధమైనటువంటి నిర్ణీతమైనటువంటి యొక్క నిబంధనను సలిపాడు.
1: గాడ్ హాస్ ప్రిస్క్రైబ్డ్ సర్టన్ స్పెసిఫిక్ ఫంక్షన్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్.
0: దీనికి నియమించినటువంటి యొక్క నియమములను ఎవరు సక్రమంగా నడుచుకుందరో వారే భగవత్ ఆజ్ఞను పరిపాలించినటువంటి వారవుతారు.
1: ఓన్లీ దట్ పర్సన్ హాస్ క్యారీడ్ అవుట్ ద కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ హూ ఫాలోస్ అండ్ యూజ్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్.
0: ఎవరు ఈ నియమమును ఉల్లంఘించో వారు దీని యొక్క శిక్షకు గురి అవుతారు.
1: హూఎవర్ వయలేట్స్ ది స్పెసిఫిక్ ఫంక్షన్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్ వుడ్ హావ్ వయలేటెడ్ ది కమాండ్.
0: ఒక్కొక్క ఇంద్రియమును దాని నిర్ణయానుసారంగా ఉపయోగించుకొని దానిని రక్షించుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీవన్ షుడ్ ట్రై టు యూజ్ ది సెన్స్ ఆర్గన్స్ అకార్డింగ్ టు ది ఫంక్షన్ ఫర్ విచ్ దే ఆర్ ప్రిస్క్రైబ్డ్ అండ్ మేడ్.
0: ఒక నిర్ణయాన్ని ఇచ్చారు.
1: ఫర్ ది నోస్ ఏ పర్టికులర్ ఫంక్షన్ ఇస్ గివెన్.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసంలో తీసుకుని ఆరోగ్యంను కాపాడుకోవటం.
1: ఇట్ ఈస్ మెంట్ ఫార్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది హెల్త్ ప్రాపర్లీ.
0: సుగంధ దుర్గంధములను నిర్ణయించి కేవలం సుగంధములు మాత్రమే స్వీకరించటము.
1: ఇట్ ఆల్సో డిసైడ్ ది ఫ్రాగ్రెంట్ స్మెల్ ఆర్ ది డర్టీ
0: స్మెల్. ఈ రకమైనటువంటి యొక్క నిర్ణీతమైనటువంటి యొక్క కర్మను ఆచరించటం నిమిత్తమే ఈ యొక్క నాసికాన్ని అందించాడు.
1: Nose has been given for this kind of specific purpose.
0: Kani duradrishtavashattu ee nindayanni ullanginchi deeto paatu nashtam vesukotam ee mukkuto.
1: Unfortunately, instead of using the nose only meant for the purpose of inhaling and exhaling,
0: durgandhanni pinchukotam
1: is used for snuffing and
0: ee rakamainatvanti yokka విరుద్ధమైనటువంటి కర్మలు ఆచరింపచేయటం చేత ఈ యొక్క నిబంధించినటువంటి యొక్క నిబంధనను తాను ఉల్లంఘించినటువంటి వాడవుతున్నాడు.
1: వెన్ వన్ టేక్స్

0: off through the nose, he has violated the code.
1: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి దోషం ఒకటి, ఆరోగ్యాన్ని పెడమార్గం పట్టించినటువంటి దోషం మరొకటి. ఈ రెండు దోషములకు గురి కావటం చేతనే ఈ మానవుడు అనారోగ్యం చేత పీడింపబడుతున్నాడు.
0: అన్ అకౌంట్ ఆఫ్ వయలేటింగ్ ద కోడ్ లైడ్ డౌన్ బై గాడ్ అండ్ ఆల్సో అన్ అకౌంట్ ఆఫ్ స్పాయిలింగ్ హిజ్ ఓన్ హెల్త్ హీఈస్ సఫరింగ్ ఫ్రమ్ ఈస్ గోయింగ్ టు సఫర్ ఫ్రమ్ వేరియస్.
1: అదే విధముగానే నాలుక,
0: ఇన్ ద సేమ్ వే ద టంగ్,
1: ఇది కేవలము ఆహారమును స్వీకరించి,
0: ఇట్ ఈస్ మెంట్ ఫర్
1: ఆరోగ్యమును పోషించి,
0: టేకింగ్ కేర్ ఆఫ్ హెల్త్,
1: ఆనందమైన వార్తల చేత ఇతర మనసును ఉల్లాసపరచి,
0: అండ్ ఆల్సో ఎంజాయింగ్ హిమ్సెల్ఫ్ అండ్ గివింగ్ జాయ్,
1: మధురమైనటువంటి సంభాషణ చేత సంతోషపరచి,
0: టాకింగ్ స్వీట్లీ అండ్ గివింగ్ జాయ్ టు అదర్స్,
1: తనలో ఉండినటువంటి యొక్క స్వభావములను రహస్యములను వెలువరించడానికి తగినటువంటి అవకాశాలను అందించి,
0: ఇట్ ఆల్సో గివ్స్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ హిజ్ ఓన్ ఇన్నర్ థాట్స్ అండ్ ఇన్నర్ ఫీలింగ్స్,
1: గూఢమై ఉండినటువంటి యొక్క తన యొక్క భావములను ఇతరులకు ఉచ్చరింపచేసే నిమిత్తమే అందించినటువంటిది ఈ జిహ్వ.
0: టంగ్ హాస్ బీన్ గివన్ టు ఎక్స్ప్రెస్ ద మోస్ట్ హిడెన్ సీక్రెట్ థింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ టు అదర్స్ సో దట్ అదర్స్ మే నో హూ హీ ఇస్.
1: ఈ రకమైనటువంటి యొక్క సన్మార్గమును అనుభవించి సత్కీర్తిని పొందే నిమిత్తమై అందించినటువంటి ఈ జిహ్వను ఈనాడు మనము దుర్వినియోగపరచుకుంటున్నాము.
0: టంగ్ విచ్ హెస్ బీన్ గివన్ ఇన్ ఆర్డర్ టు యూజ్ ప్రాపర్లీ ఫర్ సచ్ గుడ్ టాస్క్ హెస్ బీన్ మిస్యూజ్డ్ దీస్ డేస్.
1: మత్తు పదార్థములు స్వీకరించటము,
0: టేకింగ్ ఫార్ టేకింగ్
1: మాంసాన్ని భక్షించటము,
0: ఫార్ టేకింగ్
1: సిగరెట్లు బీడీలు చుట్టలు కాల్చటము,
0: స్మోకింగ్ సిగరెట్స్ అండ్ బీడీస్,
1: పరదూషణ చేయటము,
0: క్రిటిసైజింగ్ అదర్స్,
1: పరనిందలు సలపటము,
0: కామెంటింగ్ అడ్వర్స్లీ ఆన్ అదర్స్,
1: కఠినమైనటువంటి మాట చేత ఇతరుల యొక్క హృదయాన్ని నొప్పించటము,
0: హర్టింగ్ అదర్స్ ఫీలింగ్స్ బై యూజింగ్ క్రూయల్,
1: ఈ రకమైనటువంటి యొక్క విరుద్ధమైనటువంటి చర్యల చేత భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించటము.
0: బై ఫాలోయింగ్ దిస్ కాంట్రరీ కోడ్ హీ హాస్ వయలేటెడ్ ది గాడ్స్ కమాండ్,
1: నిర్ణయాల్ని ధిక్కరించటము,
0: అండ్ ఆల్సో గోయింగ్ అగెనిస్ట్,
1: ఈ కారణముల చేత అనేక రకములైనటువంటి బాధలను కూడాను మానవుడు అనుభవించవలసి వస్తుంది.
0: మ్యాన్ హ్యాస్ టు సఫర్ వేరియస్ టైప్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ మిస్యూజ్.
1: ఇదే విధముగానే ప్రతి అంగము కూడాను ప్రతి ఇంద్రియము కూడాను తమ నిర్ణయానుసారంగా దానిని సక్రమమైన మార్గంలో అనుభవించటం చేతనే మానవుడు అత్యున్నత స్థాయిని అందుకోగలడు.
0: మ్యాన్ కెన్ రీచ్ the most exalted state and elevated state by using the sense organs properly.
1: Indriyamulu undavi kada ani ishtanusaranga deenini vinyoginchukodadu.
0: Just because he is having sense organs, he cannot go on misusing them.
1: Ivi ashyamulu,
0: these are all
1: ఈ అశ్వములను ఏ విధమైనటువంటి దీనిలో ఈ రథమును నడపడానికి తగినటువంటి ఉపాయమును తగినటువంటి యొక్క సాధనను మనం అనుభవించాలో దానికి తగినటువంటి రీతిగా మనం ఆచరించాలి.
0: దిస్ ఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్, యు షుడ్ హావ్ ది ప్రాపర్ ట్రైనింగ్ ప్రాపర్ థింకింగ్ ఇన్ యూజింగ్ దెమ్ సో దట్ దే విల్ పర్ఫార్మ్ దర్ ఫంక్షన్స్ ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియంట్లీ.
1: బండి వెనుకల గుర్రము ముందు ఉంటుండాలి.
0: యు ఆర్ కీపింగ్ ది కార్ట్ బిఫోర్ ద హార్స్.
1: కానీ ఈనాడు మనము అశ్వములను వెనకలా బండిని ముందు పెడుతున్నాం.
0: ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ది హార్స్ ఇన్ ద ఫ్రంట్ అండ్ కార్ట్ బిహైండ్, యు ఆర్ కీపింగ్ ది కార్ట్.
1: దీనివల్ల అనేక విధములైనటువంటి ప్రమాదములు కూడా సంభవిస్తుంటాయి.
0: అన్ అకౌంట్ ఆఫ్ దిస్ వన్ ఫేసెస్ మెనీ డేంజర్స్.
1: అట్టుకాక ఇంద్రియములను గౌరవించాలని, ఇంద్రియములను ప్రేమించాలని, ఇంద్రియములను అనేక రకములైనటువంటి ఒక సత్కారం సల్పాలని మనం ఆశించి ఆ బండి లోపల ఇంద్రియ గుర్రములు కూర్చోబెడితే బండి ఏ రీతిగా కదలగలదు.
0: Suppose you want to just give a lot of respect, honor to the horse and keep the horse inside the cart, how can the cart move?
1: Manalo indriyamulanu kramakramina balaparchukuntu antarmukhamga danini anagadokkadaniki taginatvanti krushi cheyatam ledu.
0: While developing these sense organs, we are not making effort to introvert them.
1: Gurramulaku taginatvanti pani ivvaka దానిని అమితంగా మేతపెట్టి బలపెట్టడం చేత అది కూడా కొంతవరకు చాలా ప్రమాదం కలుగుతుంది.
0: వితౌట్ గివింగ్ సఫిషియంట్ అండ్ ప్రాపర్ వర్క్ టు ద హార్సెస్, ఇఫ్ యు గో ఆన్ ఫీడింగ్ దెమ్, దే ఆర్ గోయింగ్ టు బికమ్ ఎ ప్రాబ్లం టు యు.
1: ఈనాడు గుర్రములకు తగినటువంటి పని మనం పెట్టడం లేదు.
0: We are not giving proper work to the horses.
1: ఇష్టానుసారంగా కూడాను దాన పెట్టి దాన్ని బలపెట్టి అనేక రకములుగా కూడాను దానిని ఒక మదం ఎక్కేటటువంటి రీతిగా మనం పెంచుతున్నాం.
0: We are feeding these horses with unwanted extra stuff and making it very
1: కనుకొని ఈ గుర్రములు మదమెక్కి
0: that is the reason why they are becoming
1: పెడమార్గం పట్టి
0: they are going in
1: the యజమానుని ప్రమాదములో ముంచుతుండాలి.
0: And they are putting the master himself into difficult situations.
1: Kanuka mana indriyamulanu bhagavantudu ichinatvanti nirnaya anusaranga dani sadviniyoganga anubhavinchali.
0: We have to enjoy the sense organs according to the dictates and the decision of God in a proper way. ee
1: vidhamainatvanti yokka sarina itti margamlo viniyoginchukunda unnappude idi aneka rakamaina ashanti guri avutunnam.
0: If you do not use these sense organs in a proper way, you experience a lot of strife and lack of peace.
1: Prapanchamulo aneka mandiki telusunu,
0: many people know this.
1: Okariki oka bharya untene aa samsaram chaala cheekagga untuntadi.
0: Even if one has only one wife, the family may be facing many
1: iddaru bharyala untunte inga cheppanakkaraledu.
0: If one has two wives, well, one cannot describe at all.
1: ఉత్తాన పాదులకు ఇద్దరు భార్యలు.
0: కింగ్ ఉత్తాన పాద హ్యాస్ టూ వైఫ్స్.
1: కనుకనే ఇక్కడ అనేక రకములైన యొక్క భిన్న అభిప్రాయములు ఆవిర్భవించి కన్న కొడుకునైనటువంటి యొక్క దువుణ్ణి కూడాను కారణులకు పంపవలసి వచ్చింది.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ దీస్ టూ వైఫ్స్, కింగ్ ఉత్తాన పాద హ్యాడ్ టు సెండ్ ధ్రువ హిమ్సెల్ఫ్ టు ది ఫారెస్ట్.
1: దశరథునకు ముగ్గురు భార్యలు.
0: దశరథ హ్యాడ్ త్రీ వైఫ్స్.
1: ఇతను కూడాను ఈ భిన్నాభిప్రాయముల చేత భార్యను సమత్వంగా వహించడానికి లేక వారిని సరైనటువంటి స్థితిలో ఉంచడానికి సాధ్యము కాకపోవటం చేత, భార్యను సంతోష పెట్టాలనేటువంటి ఉద్దేశం చేత కన్న కుమారుడైనటువంటి యొక్క శ్రీరాముని అడవికి పంపి కాయమును కోల్పోయాడు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ ద వైఫ్స్ and on account of his lack of capacity to keep them all happy, and in order to please them, he had to send his own dear son Rama to forest and lose his life.
1: Okari undinatvanti bharyalake inni vidhamainatvanti pramadam sambhavistunte 10 mandi bharyalu undinatvanti variki enta pramadam guri avutaru yochana cheyandi.
0: If two or one wife itself can create so many problems for one, if one has 10 wives, you can imagine how many problems one would face.
1: ఈ మనస్సనేటువంటి మహాపురుషులకు 10 మంది భార్యలు.
0: For this man called mind, there are 10 wives.
1: అవే దశేంద్రియములు.
0: And those are the 10 sense organs.
1: ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క దారిని ఆశిస్తుంటారు.
0: One sense organ goes on desiring one object.
1: ఒక ఇంద్రియము నేను మసాలా వాసన వస్తుంది, అది మసాలా దోశ కావాలంటుంది ముక్కు.
0: One sense organ demands, I would like to have masala dosa. There is a very
1: nee susarani vinale manchi radio pettamani oka chevulu antunnayi.
0: The ear commands that it would like to listen melodious music, asks him to keep radio on.
1: Nee edo kottaga vachinatta cinema aa danini chudalani kanulu aasistunnayi.
0: The eyes desire to go for a new cinema, which is
1: ee vidhanga okkoka indriyam okkoka danni aasistu pothunnayi.
0: In this fashion, each sense organ goes on.
1: Anni oke paryayamu okkoka indriyam aasinchinappudu ee yajamanudu dani aasanu ee reetiga teerchagaladu.
0: How can this master satisfy so many demands placed by these sense organs?
1: Ee vidhanga aa yokka indriyamulu yokka vaanchanalu teerchaleka మనస్సు అనేక రకమైనటువంటి రీతిగా కుమిలిపోతుంటాది.
0: నాట్ బీయింగ్ ఏబుల్ టు సాటిస్ఫై ది డిమాండ్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్, మైండ్ ఈజ్ కాన్స్టెంట్లీ అండర్
1: ఇంతమంది పత్నీలు కలిగినటువంటి ఈ మనస్సు అనే యజమానుడికి శాంతి ఎక్కడ నుంచి వస్తుంది?
0: హౌ కెన్ దిస్ మైండ్ విత్ 10 వైఫ్స్ హ్యావ్
1: శాంతి? అత్యంత దూరంగా ఉంటాది.
0: పీస్ ఈజ్ రాదర్ డిస్టెంట్.
1: కారణము ఈ యొక్క ఇంద్రియముల యొక్క వాంఛనను నెరవేర్చడం చాలా కష్టం.
0: ది రీజన్ ఈజ్ ఇట్ ఇస్ రాదర్ డిఫికల్ట్ టు సాటిస్ఫై ది డిమాండ్స్ ఆఫ్ దిస్ సెన్స్ ఆర్గన్స్.
1: కనుక ఈ ఇంద్రియముల యొక్క తత్వాన్ని మనం సరైనటువంటి రీతిలో అదుపులో పెట్టినప్పుడే తాను తన పరిసరం వారు కూడాను ఆనందాన్ని అనుభవించగలరు.
0: ఇఫ్ వన్ కెన్ ఎక్సర్సైజ్ ప్రాపర్ కంట్రోల్ ఓవర్ ది సెన్స్ ఆర్గన్స్, హీ వుడ్ బి హ్యాపీ అండ్ హిస్ నియర్ వన్స్ అండ్ డియర్ వన్స్ ఆల్సో.
1: ఈ ఇంద్రియములను సమన్వయపరిచేటువంటి మార్గము కూడాను ఒక మార్గం ఉంటున్నది.
0: దేర్ ఈజ్ ఎ పర్టికులర్ మెథడ్ ఆఫ్ హార్మోనైజింగ్ దీస్ సెన్స్
1: ఆర్గన్స్. రెండింటిని సమత్వంగా భావించి ఆనందంగా కాలములు గడిపేటువంటి వ్యక్తులు కూడాను అనేక మంది ఉంటున్నారు.
0: దేర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ పీపుల్ హూ కెన్ కన్సిడర్ జాయ్ అండ్ సారో విత్ ఈక్వల్ మైండెడ్నెస్ అండ్ లివ్ ఎ హ్యాపీ లైఫ్.
1: ఇది ఏ విధంగా అంటే,
0: యు మే ఆస్క్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్.
1: తుకారాం ఉండేటువంటి వాడు,
0: దేర్ వాస్ తుకారాం,
1: అతను పరమ భక్తుడు.
0: హీ వాస్ ఎ గ్రేట్ డివోటీ,
1: కానీ అతను గృహస్థుడు.
0: హీ వాస్ ఎ ఫ్యామిలీ మ్యాన్,
1: అతని భార్య మహాగయ్యాళి.
0: హిజ్ వైఫ్ వాజ్ రాదర్ ట్రబుల్సమ్ లేడీ,
1: కానీ అయినప్పటికీ ఆమె మనసును సరైన రీతిలో సమన్వయపరచుకుని తాను ప్రవర్తించడానికి తగిన కృషి చేసేటువంటి వాడు.
0: హీ వాజ్ ఆల్వేస్ మేకింగ్ ఎఫర్ట్స్ in order to keep her happy and conduct himself in
1: maataku maata yetuku yetuku jariginappude adi oka pedda pramadanga roopanduthundi.
0: When you return word for word and tit for tat, it lends
1: annintini kunu samarthinchukoni samarthinchukoni shaantanga kaalam gadipetunte vaadu ee oka Tukaram.
0: He used to adjust himself and live a peaceful life.
1: Ee vidhanga ante athaniki oka ardhekara bhoomi undetundi.
0: He had half an acre of land.
1: ఏదో కుటుంబ పోషణ నిమిత్తమై తాను దానిని సాగు చేస్తూ ఉండేటువంటి వాడు.
0: ఫార్ టేకింగ్ కేర్ ఆఫ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ యూస్ టు కల్టివేట్.
1: ఇరుగు పొరుగు వారి యొక్క ప్రోద్బలం చేత తన అర ఎకరా భూమి లోపల కూడాను చెరుకు పండించడానికి ప్రయత్నించాడు.
0: ఎన్కరేజ్డ్ బై ది నైబర్స్ హీ వాంటెడ్ టు రేజ్ షుగర్ కేన్ క్రాప్ ఆన్ దట్ ఫీల్డ్,
1: కానీ ఏదో రీతిగా పండించాడు పాపం.
0: He succeeded in that. In
1: Tukaram yokka balihinata andaru gurtinchinatunte vaaru kanaka adi poorthi paripakva sthitiki vachetappudiki atupoye vaadu oka cherukunu kottukoni tintam, itupoye vaadu oka cherukunu kottukoni tintam. Ee vidhanga baatasaruluku adi aaharanga ikkadi ninnayimpabadindi.
0: As all the people in the village and neighborhood knew what type of nature Tukaram had, every walker by would pick up one sugar cane and eat it up.
1: కడపటికి ఏదో ఉన్నదానిని తీసుకుని ఇంటికి తీసుకురావాలని ఒక బండి కట్టుకుని ఆ చెరుకు తోటకు వెళ్లాడు.
0: ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ దాట్ షుగర్ కేన్ ఇస్ లాస్ట్ హీ ఫైనలీ డిసైడెడ్ వాట్ ఎవర్
1: మోపు కట్టుకున్నాడు ఆ కొంత చెరుకును.
0: హీ టైడ్ ది షుగర్ కేన్ అండ్ హీ వాంటెడ్ టు గెట్ ఇట్ ఇన్.
1: ఇంటికి వస్తున్నాడు బండిలో.
0: హీ వాస్ బ్రింగింగ్ ఇట్ ఇన్ ఎ కార్.
1: దారిలో అడ్డం వచ్చినటువంటి పిల్లలందరూ కూడా తాత నాకు ఒక చెరుకు, తాత నాకు ఒక చెరుకు అని అందరు అడుగుతూ వచ్చారు.
0: And on the way, so many kids used to go and ask grandpa if they have one sugar cane piece. His nature was very generous nature.
1: అటువంటి త్యాగభావం కలగటం చేత అడిగిన వారికి ఇస్తూ వచ్చాడు.
0: As he had a generous nature, he began giving one piece.
1: ఇంటికి చేరేటప్పటికి ఒక్క చెరుకు మాత్రమే మిగిలింది.
0: By the time he reached home, only one piece of sugar cane was left.
1: బండి వచ్చింది, చూచింది భార్య.
0: Wife saw the cart.
1: ఏమిటిది, ఒక్క చెరుకుని తీసుకుని వచ్చావా, సంసారం ఏ రీతిగా నీవు పోషించాలని యోచించేస్తున్నావు.
0: వాట్ ఈస్ దిస్, యూఆర్ బ్రింగింగ్ ఓన్లీ వన్.
1: ఆరు బిడ్డలను పోషించలేని యోగ్యత ఉండేటప్పుడు నీవెందుకు పెండాడాలి?
0: ఇఫ్ యూ కెనాట్ ప్రొటెక్ట్ అండ్ ప్రొవైడ్ సస్టెనెన్స్ ఫర్ ది ఫ్యామిలీ, వై డిడ్ యు మ్యారీ?
1: ఈ విధంగా సర్వమును త్యాగం చేస్తుంటే, పరలోక త్యాగం చేస్తుంటే స్వవిషయం ఏమైపోతుంది?
0: ఇఫ్ యూ గో ఆన్ సాక్రిఫైసింగ్ లైక్ దిస్ టు అదర్స్, how can the family be carried on?
1: అని కోపంతో నానా మాటలు మాట్లాడి ఆ బండిలో ఉండినటువంటి చెరుకును తీసుకుని కొట్టింది భార్యను.
0: She used all this abusive language against Tukaram, took hold of the sugar cane spin and bit Tukaram with it.
1: ఆ చెరుకు రెండు ముక్కలై క్రింద పడి ఒక ముక్క ఆ భార్య చేతిలో నిలిచింది.
0: That sugar cane piece was broken into two pieces, one fell down. The other piece was in the
1: Tukaram chaala aanandinchadu.
0: Tukaram was so happy with it.
1: Bandilo nunchi nenu vache anta varaku kuda nu nenu chaala samasyalato vachanu, ee naadu naa samasya teerindi ani.
0: While coming with the cart, I had number of problems in my mind, and today all the problems
1: naa samasya ante oka cheruku teesukopothunnanu, iddaru biddalu unnaru, oka bharya undi, dinini ee reetiga nenu panchali ani yochistu vachanu.
0: When I was getting one piece of sugar cane, I was wondering, how can I distribute between my wife and two children?
1: నా యొక్క సమస్య నీవే పరిహారం చేశావన్నాడు.
0: You have solved my problem.
1: ఏమిటంటే కింద పడిపోయిన రెండు తుండ్లు, ఒకటి ఒక బిడ్డకు, ఒకటి ఒక్కొడుకు, చేతిలో ఉన్నది ఆ భార్యకు, సరిపోయింది, నా సమస్య తీరిపోయింది అన్నాడు.
0: The piece that was left in the hand of wife was my wife, అండ్ టూ పీసెస్ విచ్ ఫెల్ డౌన్ ఆర్ మెంట్ ఫర్ టూ చిల్డ్రన్ మై ప్రాబ్లమ్
1: ఈ విధంగా కూడాను ఇంద్రియముల యొక్క ప్రభావము తనపైన ఎంతవరకు కూడాను బలవత్తపరిచినప్పటికీ సమన్వయం గావించుకునేటువంటి చిత్తము కొంతమంది మహనీయులకు మాత్రమే ఉంటుంది.
0: సమ్ గ్రేట్ సోల్స్ హ్యావ్ ది కెపాసిటీ టు బేర్ అండ్ అడ్జస్ట్ అండ్ కంట్రోల్ దర్ సెల్ఫ్.
1: ఇది కేవలం భక్తి శక్తులతో మాత్రమే ఇది లభ్యమవుతుంది.
0: దిస్ ఇస్ పాసిబుల్ టు అక్వైర్ ఓన్లీ త్రూ డివోషన్.
1: కనుక ఇంద్రియములను నిగ్రహించుకోవటం ఎవరి చేత కాదని నిరుత్సాహపడనక్కరలేదు.
0: వన్ నీడ్ నాట్ గెట్ డిస్కరేజ్ దట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు కంట్రోల్.
1: పవిత్రమైన భక్తి ప్రపత్తుల చేత ఇంద్రియములను స్వాధీనపరచుకోవచ్చు.
0: త్రూ డివోషన్ అండ్ సరెండర్ వన్ కెన్ కంట్రోల్ సెన్స్ ఆర్గన్స్.
1: ఇంకొకటి, విరుద్ధమైన భార్య వల్ల కూడాను తాను ఈ విధమైనటువంటి సమన్వయాన్ని తాను సలుపుతూ వచ్చాడు కబీర్.
0: కబీర్ ఈజ్ అనదర్ ఇన్స్టెన్స్ ఆఫ్ హౌ హీ మేనేజ్ హిజ్ వైఫ్ వెన్ షీ వాజ్ వెరీ హాస్టైల్ టు హిమ్.
1: తుకారాం ఆ విధంగా చేసినప్పుడు కబీర్ ఇంకొక రీతిగా చేస్తూ వచ్చాడు.
0: తుకారాం ఫాలోడ్ ఏ డిఫరెంట్ పాత్ కంపేర్డ్ టు
1: అతని భార్య. అతని అడుగుజాడలు నడిచేటువంటిది పాపం. మహాసాధ్యమణి
0: A wife of Kabir was extremely obedient.
1: Bhakta abhishtame tana abhishtamu.
0: She always
1: had a pratyekamainatundi oka vancha ledu.
0: She did not have anything like her own desire at all.
1: Ye aadhyanu niyaminchina danini sirasa vahinchi aacharinchetvantadi.
0: He would implicitly obey whatever Kabir wanted her to do.
1: Oka naadu Kabir nestu unnadu. Ram Ram Ram Ram ani Rama nama smarana chestu.
0: Kabir was weaving a cloth on a particular day, repeating the name of Ram, Ram, Ram.
1: Patta pagalu 12 gantalu.
0: It was 12 o'clock in the day.
1: Yeme lopanunnava ani pilchadu.
0: Tukaram called his wife. Well, are you available in the house?
1: Parigetti vachindi paapam.
0: She came running.
1: Ikkada noolu pogu tegindi, deepam nantinchukondra annadu.
0: He said that here the one thread is broken. Light a lamp and get it. He said,
1: "Vellindi, deepam antinchukoni vachindi."
0: She lit the lamp and brought it.
1: Dagare dette inka vaddu akkarane teesukoni po annadu.
0: When she brought the lamp near her, he said, "No, there is no need. Take it back." She took it back.
1: Ye okka javabu thanu cheppaledu. Evadi pattapagule kandu kanipinchaleda daram tegindi ni cheppatam leda deepam vachin tarvata tirigi teesukoni povanta cheptama em pani leda naaku ani bharya bhartha tho em matram vaadinchaledu.
0: In spite of knowing that it was a day, there was no need for bringing it, she did not answer back Kabir at all. She implicitly obeyed him.
1: Kanuka ee vidhamainatundi yokka bhaktaku sahakaranga undinatundi bhaarya valla taanu bhagavad bhaktini kuda penchukuntu bhagavantuniki manchi thanks cheppadu paapam.
0: On account of such a good, nice and obedient wife, Tukaram, Kabir developed a devotion and also was thankful to the Lord.
1: Oka vaipuna Tukaram viruddhamainatundi bhaaryato pavitramaina margaanni andukunnadu.
0: On the one side, Tukaram with a hostile wife was
1: Kabir anukulavathi bharyato pavitramaina sthitini pondadu.
0: Kabir with a sacred devoted wife, he also reached the heights of
1: kanuka mana vatavaranam deeniki ematram kunnu addu raadu. Manalo undinatundi bhava chittamu parishuddhamga undali.
0: Therefore the environment cannot become an obstacle. It is only the purity of the mind and determination which are necessary.
1: కనుక మనం బయట వాతావరణం ఏమాత్రము మనం పాటించరాదు.
0: డూ నాట్ క్రిటిసైజ్ ది ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ యాజ్ అన్ అబ్స్టకల్.
1: నీ యొక్క భావచిత్తము, నీ యొక్క పవిత్రమైనటువంటి భావము పరిశుద్ధమైనటువంటి సమన్వయం కావించుకోవాలి.
0: మేక్ యువర్ ఓన్ ఫీలింగ్ సీక్రెట్ అండ్ ప్యూరిఫై యువర్ హార్ట్.
1: ఇంగ్లీష్ లోపల మీకు తెలిసినటువంటి వారే ఐన్స్టీన్.
0: యు నో ఐన్స్టీన్,
1: ఇతను మహావిజ్ఞాని.
0: హీ వాజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
1: కానీ అతనికి ఒక మూర్ఖురాలైనటువంటి భార్య.
0: He had a very stupid wife.
1: Ame vidyavanturalu kaadu.
0: She was not an educated lady.
1: Kaakunda poyinanta maatramu emi baadaledu kaani morata manishi.
0: Not necessary to be educated, but she was rather crude type.
1: Ee yokka Einstein nirantaramu edo oka yochanalo munigi undetundi vaadu.
0: Einstein was always absorbed in some
1: vicharana vicharana experimental experimental experimental. దీంట్లోనే తన కాలం అంతా కూడా గడిపేటువంటి వాడు.
0: హి వాస్ ఇన్వెస్టింగ్ హిస్ ఎంటైర్ టైమ్ ఇన్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ రీసెర్చ్.
1: సకాలానికి భోజనానికి లోపల పోయి వెళ్లేటువంటి వాడు కాదు.
0: హి వాస్ నాట్ గోయింగ్ ఈవెన్ ఫర్ హిస్ లంచ్.
1: ఏ టీ కాఫీ కూడాను భార్య అనేక పర్యాయములు వచ్చి పిలిచిన తర్వాతనే లోపల వెళ్లేటువంటి వాడు.
0: ఓన్లీ ఆఫ్టర్ వైఫ్ కాల్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ హి గో ఈవెన్ ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ.
1: ఈ విధంగా చేస్తున్నంత వరకు కూడాను భార్యకు విసుగెత్తింది.
0: The wife was rather disgusted.
1: సకాలానికి ఇంటికి రాడు, సకాలమునకు భోజనం చేయడు, సకాలానికి టీ తాగడు, అతని కోసం నేను కాచుకోవాలి, ఏమిటి ఈ అవస్థ అని అనేక రకములుగా తాను నిరంతరం కూడా బుర్రు బుర్రు అనేటువంటిదిగా కోపం చేసుకునేటువంటిది.
0: Her complaint was that he doesn't come in proper time for food, for tea or anything like that. He was a big nuisance and she would not be able to take her food whatever way she wanted.
1: ఒకనాడు పాపం ఆమెకు చాలా ఆకలి వేసింది.
0: She was rather hungry on a particular day.
1: తట్టలో ప్లేట్ తప్పే ప్లేట్ లోపలంతా కూడా వంట వడ్డించింది.
0: She served all the dishes in a plate.
1: టేబుల్ దగ్గర కూర్చుంది, రండి రండి రండి అని పిలిచింది పాపం అనేక పర్యాయములు.
0: She sat near the table and requested her husband to join for lunch a number of times.
1: కానీ అతను వినిపించుకోలేదు.
0: He was not caring for her.
1: ఆ టేబుల్ పైన వాటర్ జగ్ ఉంటున్నది.
0: She had a water jug on the table.
1: కోపంతో పరిగెత్తింది ఆ వాటర్ జగ్ అతని తలపై నీళ్లు పోసింది.
0: She took the water jug with a lot of anger and poured on the head of Einstein.
1: అప్పుడు ఈ ఐన్స్టీన్ చాలా నవ్వుతూ, ఆహా, నిత్యము ఉరుములు మెరుపులు మాత్రమే ఉండేటువంటిది ఈనాడు కుంభవర్షం కూర్చింది నా తలపై అన్నాడు.
0: Einstein, without becoming angry, with a smile he said, every day there used to be thunder and lightning only, but today there is a very heavy downpour on my head.
1: అనగా ఎంత సమన్వయం గావించుకున్నాడు చూ.
0: You can imagine.
1: ఆ భార్య ఆ జగ్గుతో నీరు తలపైన పోస్తే జగ్గును తీసి కొట్టేటువంటి వారు ఈ కాలం పురుషులు, కానీ దానికి తాను పూనుకోలేదు.
0: What a nice person, how he could easily harmonize and keep himself happy. Today,
1: adiye indriya nigraham.
0: That is control of senses.
1: Idi oka tapasuga bhavinchukuntu vacharu purvikulu.
0: The ancient ones consider sense control as a penance.
1: Chamasu ani oka Christian mat prabodhakudu undetunte vaadu.
0: There was a preacher, Christian preacher by name Thomas.
1: Chamas. అతను ప్రతి పల్లెకు వెళ్లి ఆ మతమును ప్రబోధం సెలుపుతూ ఉండేటువంటి వాడు.
0: హీ యూస్ టు గో టు డిఫరెంట్ విలేజెస్ అండ్ అండర్టేక్ ప్రీచింగ్.
1: ఒకనాడు ఒక గుర్రబండి ఎక్కి ఒక పల్లెకు వెళుతున్నాడు.
0: ఆన్ వన్ పర్టికులర్ డే హీ వాస్ ట్రావెలింగ్ ఆన్
1: మధ్య మార్గంలో ఒక లెవెల్ క్రాస్ అడ్డం వచ్చింది.
0: దేర్ వాజ్ ఎ లెవెల్ క్రాసింగ్ ఆన్ ద వే.
1: గుర్రం చక్కగా పరిగెత్తుతుండాలి, దాని ఏమాత్రం నడవకపోలేదు.
0: The horse was running all right.
1: కాని ఆ లెవెల్ క్రాస్ దగ్గరికి వచ్చేటప్పటికే ఈ గుర్రపు యజమాని కర్ర తీసుకుని దాన్ని అధికంగా కొడుతూ వచ్చాడు.
0: ది హార్స్ డ్రైవర్ బిగాన్ బీటింగ్ ది హార్స్ ది మొమెంట్ ది హార్స్ అప్రోచ్.
1: మత ప్రబోధకుడు కనుక జీసస్ యొక్క ప్రభావము కరుణయే అతని ప్రధానమైనటువంటి ప్రచారమని విశ్వసించినటువంటి వాడు కనుక, అయ్యా చక్కగా నడుస్తున్నటువంటి గుర్రమును ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు అని అడిగాడు ఆ జట్కావాణ్ణి.
0: As he was a preacher, firmly believed in the kindness and compassion taught by Jesus, he asked the driver, why are you beating this horse when it is going all right?
1: అప్పుడు జట్కా వాడు చెప్తున్నాడు, సార్, ఈ లెవెల్ క్రాస్ ప్రక్కలోపల తెల్లగా కొన్ని రాళ్లు పాతి పెట్టారు.
0: He began answering the preacher, well sir, near the railway crossing there are
1: ఈ తెల్ల రాళ్లు చూసేటప్పటికి ఇది భయపడుతుండాలి.
0: The moment the horse sees these white stones, it is getting frightened.
1: ఆ భయం కంటే ఎక్కువ భయం నా యొక్క కొరడ దెబ్బలకి పెట్టితే ఆ భయం మాని ఈ భయంలో తన ప్రవేశిస్తుంది.
0: In order that I frighten the horse by beating it more fervently,
1: ఆ భయాన్ని తప్పించే నిమిత్తమే ఈ భయం నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నాడు.
0: I am creating such fright in the horse in order that it may not, its fright about the stones may be less compared to the beating.
1: అప్పుడు చామర్స్ యోచన చేశాడు, ఆ మనసును ఏ విధంగా మరల్చాలి అనేటువంటిది ఒక జట్కా వాణి వల్ల నేను తెలుసుకున్నానన్నాడు.
0: This Chalmers began thinking that I have learned how to control the mind and change the
1: ఒక మనసు అనగా ఒక ఇంద్రియము ఒక విషయం పైన పరిగెత్తున్నప్పుడు ఆ విషయం నుంచి కూడా తప్పించి ఇంకొక విషయం పైన మరల్చి పరిగెత్తడానికి దానికి తగిన శిక్షణ ఇవ్వాలి.
0: If you want to divert sense organ from one direction to another direction, give it proper punishment or training.
1: ఇది అనేక పిచ్చి మార్గంలో ప్రవేశిస్తుంటుంది.
0: It goes in rather wrong ways.
1: దానికి విరుద్ధమైనటువంటి దానికంటే ఇంకా అధికమైనటువంటి దీన్ని మనం నిరూపించి చేసినప్పుడు అది దాని మార్గమును వదలి సరైన మార్గంలో ప్రవేశిస్తుంది.
0: If you want to divert it on the right path, you have to put it under pressure and
1: దొంగ పశువే ఉంటుండదనుకోండి.
0: There is a particular thief.
1: అది ఏదో పంటలో పడి మేల్చడానికి పోతుంటది.
0: అండ్ వన్ ఆనిమల్ విచ్ ఈస్
1: అంతకంటే మంచి గడ్డిని మనము పచ్చగడ్డిని మన ఇంటిలో వేస్తే ఆ పంటకే పోదది, అది ఇంటి దగ్గరనే ఉండి వేస్తుంది.
0: ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ అన్ ఆనిమల్ ఫ్రమ్ గోయింగ్ గ్రేజింగ్ టు ద రాంగ్ ఫీల్డ్స్,
1: తాను ఆశించిన దానికంటే ఉత్తమమైనటువంటి దానిని మనం ప్రవేశపెట్టినప్పుడు ఆ ఆశను నిరాశగా చేసుకుని ఉత్తమమైన మార్గంలో ప్రవేశిస్తుంది. మనసును కూడాను ఇంద్రియములు కూడాను పశువులు అని చెప్తూ వచ్చారు.
0: The sense organs are also described as animals.
1: ఎందుకోసం పశువు అని చెప్పారు?
0: Why is it called an animal?
1: పశ్చితీతి పశువు అని దీనికి అంతరార్థం.
0: The inner meaning of it is, it always goes.
1: బయట దృష్టి కలిగినటువంటిది పశువు, లో దృష్టి కలిగినటువంటి వాడు పశుపతి అన్నారు.
0: The animal always will have an external vision. It doesn't get introverted.
1: మానవుడు పశుపతి కావాలి కానీ పశువు కాకూడదు.
0: The master of this animals will always have
1: you master kavali kani slave kaakudu.
0: You should become the master, not the slave.
1: Neevu indriyaniki neevu baanisaipoyinappudu neevu slave avutavu.
0: If you become slave of sense organs,
1: indriyaniki neevu master kavali.
0: You should become a master of your senses.
1: Kanuka nee master ne manavudu.
0: Man is a master.
1: Kanuka itti master ayinatundi manavudu kevalam indriyaniki vashamaipoyi బానిసగా జీవిస్తూ వస్తున్నాడు.
0: మ్యాన్ హూ మస్ట్ బి ది మాస్టర్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఈజ్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ లివింగ్ ఎ పిటియబుల్ లైఫ్.
1: ఈ ఇంద్రియములను సక్రమమైన మార్గంలో పెట్టుకోవడానికి అనేక రకమైనటువంటి మార్గములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ వేస్ టు పుట్ ది సెన్స్ ఆర్గన్స్ ఇన్ ద ప్రాపర్ పాత్.
1: దీనికి ఇష్టం వచ్చినటువంటివన్నీ కూడా అందించడానికి ప్రయత్నించకూడదు.
0: డూ నాట్ గో ఆన్ ఆఫరింగ్ వాట్ ఎవర్ ది డిజైర్.
1: ఈ ఇంద్రియముల యొక్క భోగం ఎక్కడి నుంచి పుట్టింది అని ఒక చిక్కని విచారణ చేయాలి.
0: You have to just think as to what is the
1: ivi dukham nunchine puttai.
0: All these sense organs are born out of
1: deeni puttukustanam ettido deeni prabhavam kudana atti vare untai.
0: They are born out of sorrow and their impact is also sorrow.
1: Kanukane ivi andinchetuvanti anta kudanu manam tatkalikanga bhogamulu bhagyamulu aanandamulu anukuntam kani idi poorthi dukhanni andistunnai.
0: Whatever these sense organs give you a temporary joy but permanent sorrow and sadness.
1: Deeni vanchalu chanamulo purtai chanamulo adugutai.
0: These desires spring in a moment and get
1: atyantamulu rendu kudanu chanamulone avaristai.
0: Within a moment there is beginning, within a moment there is an end.
1: Ee naadu nenu laddu tinali ani oka aasha puttindi.
0: You get a desire that you would like to eat laddu.
1: Aa puttina dakshame rendu laddu tinnavu.
0: You ate laddu.
1: Rendu laddu tineteppudiki visigettindi.
0: After eating two laddus,
1: aasha enta sepu nirasha enta sepu.
0: Within moments there is a desire.
1: Ishtam enta sepu aishtam enta sepu.
0: Desire in one moment and dislike in another.
1: Chalamuloni ishta aishtamulu rendu kudano jarigipoyinayi.
0: In a moment these likes and dislikes appear and disappear.
1: Chala bhanguramainatuvi kada.
0: These are all temporary, isn't it?
1: కనుక దీనిని సరైనటువంటి రీతిలో మనం విచారణ సలిపి
0: యూ హ్యావ్ టు ఎన్క్వైర్ ఆన్ ప్రాపర్ లైన్స్ ఆన్ దీస్ మ్యాటర్.
1: ఇంద్రియాలకు తగినటువంటి యొక్క పనిని మనం పెట్టాలి.
0: గివ్ ప్రాపర్ వర్క్ టు ది సెన్స్ ఆర్గన్స్.
1: ఈ ఇంద్రియములకు సరైనటువంటి పనిని మనం ఇవ్వకుండా పోవటం చేతనే మనం అనేక రకములుగా దానికి బానిసలు కావాల్సి వస్తుంది.
0: We will have to give a lot of trouble to the sense organs if we don't give proper work in the proper time.
1: దేహము యొక్క వాంఛలు మనము సత్యమైనవిగా భావించరాదు.
0: We should not consider the desires of the physical body as based on truth.
1: Nen ikkada lekunda poyinappatikini okokaru okoka vidhanga vari vari bhavalanu uchcharincheetavanni kudanu gurtinchutu untuntanu.
0: I may not be here, but I keep watching the feelings that come in the minds of all of you.
1: Sayankalamu Anantapuram principal Hemalata Prahladam charitrani chakkaga సరైనటువంటి తెలుగు పదముల చేత పద్యముల చేత గానము చేత అందరికీ శ్రవణానందపరిచింది.
0: దిస్ ఆఫ్టర్నూన్ ప్రిన్సిపల్ హేమలత వనంతపూర్ క్యాంపస్ గేవ్ ఎ బ్యూటిఫుల్ మెలోడియస్ లెక్చర్ యూజింగ్ ప్రాపర్ వర్డ్స్.
1: అయితే అందులో ఒకటి ప్రధానమైనటువంటి రీతిగా బోధిస్తూ వచ్చింది.
0: అమంగ్ ఆల్ ద థింగ్స్ షీ వాస్ టీచింగ్ వన్ పర్టికులర్ థింగ్.
1: శిశుపాల దంతవక్రాదులు పరమాత్ముడైన కృష్ణుణ్ణి నిరంతరము కూడా దూషిస్తూ వినరాని మాటల చేత నొప్పించేటువంటి వారు.
0: శిశుపాల అండ్ దంతవక్ర యూస్ టు యూజ్ వెరీ అబ్యూజివ్ వర్డ్స్ అగైన్స్ట్ కృష్ణ అండ్ హర్ట్ హిమ్ కంటిన్యూస్లీ.
1: అయితే ఒకనొక సమయం లోపల సభ జరుగుతూ ఉండాలి.
0: బట్ దేర్ వాస్ సమ్ కోర్ట్ అసెంబ్లీ
1: అర్ధతాంబూలం ఎవరికి ఇవ్వాలని ధర్మరాజు చేతి అందించుకున్నాడు.
0: ధర్మరాజా వాస్ కండక్టింగ్ దట్ పర్టికులర్ సభ.
1: ఎంతమందో మహర్షులంతా ఉంటున్నారు ఆ సభలో.
0: ఇన్ దట్ అసెంబ్లీ దేర్ వర్ గ్రేట్ మహర్షిస్,
1: ఆచార్య శ్రేష్ఠులైనటువంటి ద్రోణాచార్యులు, కృపాచార్యులు, ఇంకా భీష్మాచార్యులు అందరూ కూడా ఉంటున్నారు.
0: దే వర్ గ్రేట్ పీపుల్ లైక్ ద్రోణాచార్య, భీష్మాచార్య అండ్ కృపాచార్య.
1: అయితే అందరికంటే ఉత్తముడు భీష్ముడు.
0: ఆఫ్ ఆల్ ది పీపుల్ భీష్మ వాస్
1: అతనికి అగ్రతాంబూలము.
0: ధర్మరాజా కుడ్ హావ్ గివన్ ద ఆనర్ ఆఫ్ అగ్రతాంబూల
1: భీష్మ. తమ ప్రియతమైనటువంటి ఆ మహాకృష్ణుడికి మాత్రమే అందించాలని తనలో ఆశ.
0: బట్ హీ హెడ్ డిజైర్డ్ అండ్ రిజాల్వ్ దట్ ఆనర్
1: మా జీవితాధారం కృష్ణుడే.
0: కృష్ణ ఈజ్ ద
1: పరమావధి కృష్ణుడే.
0: హీఈస్
1: మా ప్రాణము కృష్ణుడే.
0: హీఈస్ అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
1: అతను తప్ప అన్యులు మాకు ఈ జగత్తులో పెద్దలు కనిపించరు.
0: దెర్ ఈస్ నో వన్ ఎల్స్ హూ ఈస్ గ్రేటర్ దాన్ హిమ్, వీ కెనాట్ సీ ఎనీవన్
1: అని కృష్ణుడిని పిలిచి పాదములు కడిగి అగ్రతాంబులు ఇస్తున్నాడు.
0: హీ కాల్డ్ కృష్ణ అండ్ హీ వాష్ ది ఫీట్ ఆఫ్ కృష్ణ.
1: దుర్మార్గులకు దుష్టులకు కూడాను కేవలం అంతర్భావములు వాళ్ళు ఏమాత్రము యోచించరు.
0: ద వికెడ్ వన్స్ కెనాట్ అండర్స్టాండ్
1: బాహ్య దృష్టి, బాహ్య భావం అనే వాళ్ళు అనుసరిస్తుంటారు.
0: దే ఆల్వేస్ సీ ఎక్స్టర్నలీ అండ్
1: వ్యక్తిగతమైనటువంటి ద్వేషములను, అసూయలను వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు.
0: దే ఆల్వేస్ ఎక్స్ప్రెస్ హేట్రెడ్ అండ్ జెలసీ.
1: సమష్టి భావం వారిలో శూన్యము.
0: దే డు నాట్ హ్యావ్ ఎ కరెక్ట్ అండర్స్టాండింగ్.
1: ఇష్టం లేనంత మాత్రమే ప్రజలకు ఇష్టం ఉండదా అనేటువంటి విశాల భావము, విశాల భావము ఉండదు.
0: హీ డజంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. హీ మే నాట్ లైక్ బట్ ఆల్ ద పీపుల్ లైక్ ఇట్. దట్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్.
1: ఇలాంటి సంకుచితమైనటువంటి యొక్క చిత్తములకు ఉంటుంటాయి.
0: దేర్ ఆర్ సచ్ నారో మైండెడ్ పీపుల్ ఆల్వేస్ అండ్ ఎవ్రీవేర్.
1: ఇంత పెద్ద సభ లోపల లేచాడు శిశుపాలుడు.
0: శిశుపాల గాట్ అప్ ఇన్ దట్ గ్రేట్ అసెంబ్లీ.
1: ఏదో అక్కడ మురుగున మురుగును అంటుకోవటమే కాకుండా ప్రత్యక్షముగా పాండవులందరూ కూడా ఉంటున్నారు, మహాసభ జరుగుతుండాలి, ఇంతమంది ఋషుల మధ్య లోపల కృష్ణుని ఇష్టం వచ్చినట్టు దూషించాడు.
0: ఇన్ దట్ గ్రేట్ అసెంబ్లీ వేర్ పాండవాస్ అండ్ సో మెనీ అదర్ గ్రేట్ పీపుల్ వర్
1: తామూలం ఏమిటం కృష్ణునికి.
0: హీ బిగాన్ కండెమింగ్ కృష్ణ ఇన్
1: స్నాన పూజయు ఆ జవరాండ్ర చీరలు కాజేసినందుక పూజ నీకు.
0: Should Krishna be worshipped because he stole the sarees of Gopikas when they
1: were dating? Vallabhumantrato challaladaru vaadu harinchinanduka archaminitaru.
0: Should he deserve this honor because he played with those rural Gopika, rural folk?
1: Chalu katti pettini panchangam inka.
0: Enough of it. Stop your
1: pagadukoraboku charinchu mui nor shut up annadu.
0: He said shut up.
1: Deenito dharmajuni yokka manasu chaala baadhapadipoyindi.
0: ధర్మజాస్ మైండ్ వాజ్
1: రాజమ. నా ప్రేమమూర్తి, నా ప్రాణ సమానమైనటువంటి యొక్క భగవంతుని ఇంత సభ లోపల ఇన్ని విధమైనటువంటి పరాభవముగా మాట్లాడటమా అని తనలో తాను చాలా బాధపడుతున్నాడు.
0: మై బిలవెడ్ లార్డ్ కృష్ణ ఈజ్ బీయింగ్ అబ్యూజ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్.
1: దీనికి తగినట్టుగా అగ్రతాంబూలం ఇచ్చిన ఆ తట్ట చేతనే శిశుపాలుని పైన విసిరాడు కృష్ణుడు.
0: Krishna took that particular plate itself and threw it.
1: Yedo sudarshana chakram antaru, chakram kaadu taambulam ichinatunte tattane.
0: It was not the discus sudarshana chakra, it was only that plate.
1: Tattane chakranga velli shishupaluni kantam khandinchindi.
0: He cut the neck of Shishupala by using
1: kantam khandinchinanta maatramu aanandame kaani dharmajunuku tattaname aa kantam nunchi kudanu raktam antha egiri aa yokka కృష్ణుని పాదముల పైన పట్టము. ఆ శిశుపాలుని యొక్క ప్రాణస్వరూపమైనటువంటి యొక్క జ్యోతి కృష్ణునిలో కలిసిపోయింది.
0: వెన్ హీ థ్రూ ద ప్లేట్ హిజ్ నెక్ వాజ్ కట్, ది బ్లడ్ స్ప్రాంగ్ ఫ్రమ్ ది వెయిన్స్ అండ్ ఫెల్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ కృష్ణ.
1: అయోమయమైపోయింది, అల్లకల్లోలమైపోయింది, ఆంధ్రాల వచ్చిన తుఫాను వలె కలిగిపోయింది.
0: అండ్ ది జ్యోతి ఫ్రమ్ హిమ్ మర్జ్డ్ ఇన్ కృష్ణ అండ్ విత్ దిస్ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్
1: ఈ దుర్మార్గుని కంఠం ఖండించడం సత్యమే, సరి అయినటువంటిది. కానీ అతని పాపజ్యోతి ఈ పరమాత్మలో లీనం కావటం ఏమిటి ఆశ్చర్యం?
0: శిశుపాల డిజర్వ్డ్ దట్ పనిష్మెంట్ బట్ హౌ ఇస్ ఇట్ దట్ సచ్ ఎ సిన్నర్స్ ఆత్మిక్ జ్యోతి మర్ద
1: పాపి.
0: హి వాజ్ సచ్ ఎ గ్రేట్ సిన్నర్.
1: ఇతను మహాదురాత్ముడు.
0: హి వాజ్ ఎ రాదర్
1: ద్రోహి, దైవ ద్రోహి.
0: హి వాజ్ ఎ ట్రెచరస్ ఫెలో.
1: ఇలాంటి వాణి యొక్క జీవన జ్యోతి పరమాత్మలో చేరటం అంటే ఇది ఏమిటి ఇది ఆశ్చర్యం? ఇలాంటి వాడికే పరమాత్ముడు ఇట్లా ఇలాంటి అవకాశం అందించేది, ఇలాంటి వారినైనా తాను స్వీకరించేది అని అనేక రకములుగా తాను యోచన చేస్తూ వచ్చాడు.
0: హీ బిగాన్ జస్ట్ గెటింగ్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్. ఈజ్ దిస్ ది ఫెలో హూ డిజర్వ్ సచ్ ఎ కైండ్ ఆఫ్ గ్రేస్ ఫ్రమ్ ద లార్డ్ అలవింగ్ హిజ్ ఓన్ జ్యోతి.
1: ఈ సమస్యని కారణం దగ్గర ప్రశ్నించాడు.
0: దిస్ పర్టికులర్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్.
1: ఎంతమందో భక్తులు ఉంటున్నారు, ఎంతమందో శరణాగతి పొందినటువంటి వారు ఉన్నారు, వీరెవరికి లేకుండా భగవంతుని దూషించినటువంటి వానికైనా ఇటువంటి పవిత్రమైన స్థానం అందించటం.
0: దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ డివోటీస్, దే మే నాట్ గెట్ దిస్ ఆనర్ అండ్ దిస్ ఆపర్చునిటీ. షుడ్ దిస్ ఫెలో హూ హీ వాస్ సచ్ ఎ గ్రేట్
1: నారదుడు చెప్పాడు, అయ్యా దూషణ భూషణ తిరస్కార పురస్కారం అంతా దేహానికే కాని ఆత్మకు కాదు.
0: నారద టోల్డ్, వెల్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ క్రిటిసిజం డిఫెక్ట్స్ అండ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆర్ ఓన్లీ ఫర్ ద బాడీ.
1: అందరి యందు ఉన్నటువంటిది ఒకే పరమాత్ముడే.
0: దేర్ ఇస్ ఫర్ ఆత్మా దేర్ ఇస్ నో సచ్ డిఫెక్ట్ అండ్ నో.
1: దూషించే వారెవరు, దూషణ అందుకునేటువంటి వారెవరు?
0: హూ ఇస్ ద వన్ హూ క్రిటిసైజెస్ అండ్ హూ ఇస్ ద వన్ హూ ఇస్ క్రిటిసైజ్?
1: ఎవరు ద్వేషి, ఎవరు ప్రీతి?
0: హూ ఇస్ హేటెడ్? ఎవ్రీ వన్ ఇస్ ఈక్వల్.
1: ఏ రక్తము నిరంతరము భగవంతుని చింత చేస్తుందో ఆ రక్తం భగవంతునికి అర్పితమైపోతుంది.
0: దట్ బ్లడ్ విచ్ గోస్ ఆన్ రిమెంబరింగ్ గాడ్ విల్ ఆల్వేస్ గెట్
1: ద్వేషము చేతను, ప్రేమ చేతను, కామం చేతను, అసూయ చేతను, లేక అహంకారం చేతను, ఏ రీతిగానైనా సరే ఆ భగవంతుని నామం స్మరిస్తే చాలు.
0: వెదర్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ హేట్రేట్, అవుట్ ఆఫ్ జెలసీ, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ ఎన్వీ, వాట్ ఎవర్ బి ద థింగ్, ఇఫ్ యు గో ఆన్ రిపీటింగ్.
1: స్మరించేటువంటి స్మరణ కంటే శిశుపాలుడు అధికంగా స్మరించాడు.
0: శిశుపాల రిమెంబర్డ్ ది నేమ్ ఆఫ్ కృష్ణ మచ్ మోర్ దాన్ ది డివోటీస్ రిమెంబర్.
1: భక్తులు ఏదో పూజ రూముకు పోయినప్పుడు మాత్రం పరమాత్మ అని రెండు దండాలు పెడతారు.
0: డివోటీస్ రిమెంబర్ ది నేమ్ ఆఫ్ కృష్ణ ఓన్లీ వెన్
1: రెండు దండాలు పెడతారు.
0: అండ్ దే ఆఫర్డ్ ఒబీసన్
1: గుళ్ళు గోపురాలకు పోయినప్పుడు రెండు దండాలు పెడతారు.
0: వెన్ దే గో టు పిలిగ్రిమ్ సెంటర్ దే
1: ఆఫర్. శిశుపాలుడు అట్లు కాదు.
0: బట్ శిశుపాల
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణుడే దూషించడం.
0: Under all times, under all circumstances, he was always criticizing Krishna, Krishna.
1: నిద్రలో కూడాను కృష్ణ కృష్ణ కృష్ణ
0: ఈవెన్ ఇన్ స్లీప్ హీ వాస్ క్రిటిసైజింగ్ కృష్ణ కృష్ణ కృష్ణ.
1: ఆ చింతన యొక్క ప్రభావమే ఈ యొక్క ఆత్మకు సరైనటువంటి ఆధారం అన్నాడు.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ కాన్స్టెంట్ రిమెంబరెన్స్ దిస్ బ్లడ్.
1: అయితే లోకులు బాహ్య సంబంధమైన లౌకిక సంబంధమైనటువంటి యొక్క విషయములను చర్యలను మాత్రమే గుర్తిస్తూ వస్తుంటారు.
0: ది వరల్డ్లీ పీపుల్ విల్ ఓన్లీ జస్ట్ సీ ఇన్ ఎన్ ఎక్స్టర్నల్ వే అండ్ ఓన్లీ సూపర్
1: భగవంతుడు దానిని చూడడు.
0: గాడ్ నెవర్ సీస్.
1: భగవంతుడికి ద్వేషము కాని లేక అసూయ కాని లేక ఇష్టము కాని ఏ ఒక్కటి కూడా తనకి లేదు.
0: గాడ్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ హేట్రేట్ జెలసీ.
1: అన్ని మీలో ఉండినటువంటి మీకు ప్రతిబింబించేటువంటి ప్రతిబింబాలే.
0: All that you see as hatred, love is only
1: nirmalamainatundi addam vanti vaadu.
0: God is always like a pure
1: mirror. Addam mundu ninchukoni ee vidhanga act chesthe addamloni pratibimbam adhe reethiga act chestundi.
0: Like a mirror, he reflects your own feelings and your own actions and your own thoughts.
1: Addam mundu ninchukoni dani dandinchu istunda adi kuda ninnu dandistu vastundi.
0: You go on showing anger, standing before the mirror, it expresses the same thing.
1: అద్దంలో ఉన్న ప్రతిబింబానికి ఒక నమస్కారం కొట్టు, ఆ నమస్కారం తిరిగి నీకు అందిస్తుంది.
0: You offer a namaskar, folding your hands in the mirror, you see the same
1: thing. నీవు చేసినటువంటి దీనికి నీకు రియాక్షన్ గా వస్తుంది అది, కానీ భగవంతునికి యాక్షన్ రియాక్షన్ రెండు లేవు.
0: యువర్ ఓన్ యాక్షన్ గెట్స్ రియాక్షన్ యాజ్ అ రియాక్షన్ టు యూ. గాడ్ హ్యాస్ నైదర్ లైక్
1: భగవంతునికి ఒకటి ఇష్టము ఒకటి అయిష్టము అనేటువంటిది కాదు.
0: గాడ్ హ్యాస్ నో లైక్స్ అండ్ నో డిస్లైక్స్.
1: ఒకటి శిక్ష ఒకటి రక్ష అనేటువంటిది కాదు.
0: పనిష్మెంట్ అండ్
1: శిక్ష రక్షణ అన్ని కూడా మన ప్రవర్తనల యొక్క ప్రభావాలే.
0: ప్రొటెక్షన్ అండ్ పనిష్మెంట్ డిపెండ్ అపాన్ అవర్ యాక్షన్.
1: కనుక భగవంతునికి ఏ విధమైన ఈ విధంగా చేస్తున్నాడే, ఈ విధంగా చూస్తున్నాడే, ఈ విధంగా వారిని మాత్రం దగ్గర చేర్చాడే, వీరిని మాత్రం దగ్గర చేయలేదు, ఈ విధమైనటువంటి నిర్ణయం చేసేటువంటి అధికారం ఎవ్వరికీ లేదు.
0: No one has the authority or the right to decide that God is making one nearer and making
1: one distant. Devudante itte undali atte undali ani evaru shasinche adhikaram undi.
0: Who can command and say prescribe?
1: Andarilo undinatundi oka daivathamu anni rakalugalanu pravartinchavachchu.
0: His divinity can express itself in
1: aithe swartha rahitamainatundi kanuka deeniki ye doshamu undadu.
0: బట్ బికాస్ ఇట్ ఈస్ ప్యూర్ ఫ్రమ్
1: పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమ కనుక ఇది ఏ విధమైన మాలిన్యము కుదరదు.
0: ఇట్ హాస్ నో సెల్ఫిష్నెస్ అండ్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: కనుకనే భగవంతునకు అనేక రకమైనటువంటి బిరుదులు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ టైటిల్స్ ఫర్ గాడ్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నా. కనుక భగవంతుడు అన్ని రకములైనటువంటి యొక్క పవిత్రతలో ఉండేటువంటి వానికి ఇట్టి అపవిత్రము ఇది పవిత్రము అని నిర్ణయించే నీ దృష్టిలో ఉంటుండాలి, కానీ భగవంతుని దృష్టిలో లేదు.
0: గాడ్స్ సేక్రెడ్నెస్ ఇస్ ఫుల్ అండ్ టోటల్. యు హావ్ నో రైట్ టు డిసైడ్ దట్ సచ్ అండ్ సచ్ థింగ్ అలోన్ షుడ్ బి గాడ్.
1: యద్భావం తద్భవతి.
0: వాట్ యు సీ ఇస్
1: నీవు ఏ రంగు అద్దాలు వేసుకున్నావో ప్రపంచమంతా అదే రంగుగానే కనిపిస్తుంది.
0: ఆన్ ది టైప్ ఆఫ్ గ్లాసెస్ దట్ యు వేర్ యు సీ ది వరల్డ్.
1: సృష్టి యొక్క దోషం కాదు, నీ దృష్టి యొక్క దోషం.
0: దేర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్ క్రియేషన్, ఇట్ ఇస్ ఓన్లీ డిఫెక్ట్ ఇన్ యువర్ ఓన్ విజన్.
1: కనుకనే ఇంద్రియములు ఈ దోషములు గావిస్తున్నాయి అని మనం అనుకోవటము ఇది కేవలం మన యొక్క భావముల యొక్క దోషమే.
0: దేర్ ఈస్ ఎ డిఫెక్ట్ ఇన్ యువర్ ఓన్ ఫీలింగ్ వెన్ యు సే దట్ దీస్ సెన్స్ ఆర్గన్స్ హ్యావ్ సమ్ డిఫెక్ట్స్.
1: ఇంద్రియములు సరైనటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే ఇంద్రియములు సరైనటువంటి అర్థాన్ని అందిస్తుంటాయి.
0: ఇఫ్ యూ డెవలప్ కరెక్ట్ అండ్ గుడ్ ఫీలింగ్స్ యువర్ సెన్స్ ఆర్గన్స్ విల్ గివ్ యూ కరెక్ట్.
1: తనలో మంచి భావం పెట్టుకున్నాడు, భార్య చేసినటువంటి యొక్క తప్పు పని కూడా తాను మంచిదిగానే భావించాడు.
0: Tukaram had good feelings. Whatever his wife did also turned out to be good for
1: Kabir. Nirantaram kudanu bhagavat chintana cheta kaalamu gadupto vachadu kalakani bari chesinatunti dinnanta kudanu manchigane bhavistu vachadu.
0: Kabir also was constantly thinking of the Lord. Therefore whatever his wife did also
1: ayushtinu samabhavamunu kaligi pavitramainatunti hrudayamto oka sadhana chadupto vachadu kanaka adi kudanu tana bari chesinatunti oka pani samanvayam cheskuntu vachadu.
0: Einstein had equal mindedness. Therefore whatever his wife did also he accepted as a good thing alone.
1: Kanuka manalo manamu samanvayam gavinchukuneetunti oka sadhanam manam salpali.
0: We should have the capacity to harmonize with ourselves.
1: భగవంతుడు మన ఇంద్రియాలంతా బయటికే ఇచ్చాడు గనుక అతందే తప్పు కాని మాది కాదు అనుకుంటారు కొంతమంది మొండి వారు.
0: సమ్ బ్లైండ్ వన్స్ గో ఆన్ క్రిటిసైజింగ్ గాడ్. గాడ్ హాస్ మేడ్ ది సెన్స్ ఆర్గన్స్ టు గో ఎక్స్టర్నల్. ఇట్ ఈస్ హిస్ మిస్టేక్. నాట్
1: భగవంతుడు కన్నులను ఇచ్చాడు కానీ బయటికే దీని తలుపులు పెట్టాడు కానీ లోపలికి పెట్టలేదే.
0: గాడ్ హాస్ గివెన్ యూ ది ఐస్. Well, if they are going externally, it is only your own defect.
1: భగవంతుడు చెవులిచ్చాడు ప్రపంచం వైపునే తిప్పాడు కానీ వాళ్ళు లోపల వైపును తిప్పలేదే.
0: గాడ్ హాస్ గివెన్ ది ఇయర్స్. దే ఆర్ టర్న్ టు ది ఎక్స్టర్నల్.
1: ముక్కునిచ్చాడు బయట శ్వాసమే తీసుకోమన్నాడు కానీ లోపల శ్వాసం కాదన్నాడే.
0: అండ్ గాడ్ హాస్ గివెన్ ద నోస్.
1: కాబట్టి సృష్టిలోనే దోషం ఉంది.
0: Therefore, some people decide that God
1: ఇది మా దోషం కాదు అని ఆ రకంగా సమన్వయం చేసుకుంటుంటారు.
0: దేర్ ఇస్ డిఫెక్షన్ డిఫెక్ట్స్ ఓన్లీ ఇన్ క్రియేషన్.
1: అదే
0: వి డోంట్ హ్యావ్ ఎనీ డిఫెక్ట్స్. This is a great mistake.
1: Aneka doshamulu cheyatamu. I am a human. Idi enta porapatu enta paapamu.
0: To say that to err is human is a great mistake, a sin.
1: I am a human. Nenu manavudu kabatti tappulu cheyatam na swabhavam ani samarthinchukuntunnadu.
0: People go on defending, I am a human being. To err is human. Therefore he goes on committing mistake.
1: Chala tappu adi pillal lopala.
0: This is a great mistake. Let the youth note this.
1: Neevu manavudainanduku tappulu cheyakoodadu.
0: After being a human being, you should not commit mistakes.
1: పశువైతే తప్పులు చేసినా పర్వాలేదు.
0: If it is animal, they can commit
1: mistakes. అది పశువు కనుక తన యొక్క ప్రవర్తన తాను చేస్తుండాలి.
0: If it is an animal, it is natural for it to
1: commit mistakes. మనిషి అయిపోయి తప్పులు చేయకూడదు. అలాంటి వాడు తప్పులు చేస్తేనే మానవుడు ఇది సహజమే అనుకోవటం, ఇది సమర్థించుకోవటం.
0: It is rather defending one's own weaknesses if one says to err is human.
1: పశువుగా పుట్టి పశువుగా ప్రవర్తిస్తుండాలి. అది
0: animal is born as such and conduct
1: మనం మనిషిగా పుట్టి పశువుగా ప్రవర్తించడం ఎంత విరుద్ధము.
0: We are born as human beings, but if we conduct like an animal, what a great mistake it is.
1: నీవు మనిషిగా ప్రవర్తించు.
0: Conduct yourself as a man.
1: ఇంకా కొంతమంది గొప్ప తెలివితేటలు కలిగినటువంటి విద్యార్థులు అనేక రకములుగా సమర్థన చేసుకుంటుంటారు.
0: సమ్ వెరీ క్లవర్ స్టూడెంట్స్ గో ఆన్ డిఫెండింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: పక్షులు విహారం చేస్తున్నాయి, ఎక్కడికి కావాల్సింటే అక్కడ పోతున్నాయి, ఏ విధమైనటువంటి పక్షితోనైనా స్నేహం చేస్తుండాలి, కాబట్టి దానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుండాలి.
0: Birds have complete freedom to go wherever they like and eat whatever they want.
1: పశువులు మృగములు కూడాను తమ తమ స్వేచ్ఛను తాను అనుభవిస్తున్నాయి.
0: Animals and beasts also enjoy that kind of freedom.
1: పశువులు పక్షులు మృగములు స్వేచ్ఛను అనుభవిస్తుంటే మానవుడు స్వేచ్ఛను అనుభవించలేకర్లేదా?
0: When birds, beasts and animals enjoy that kind of freedom, should not man enjoy the freedom?
1: నిజమే, నీవు కూడాను స్వేచ్ఛను అనుభవించు.
0: Yes, it is true. You also
1: అయితే పశువులు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి?
0: What type of freedom do animals enjoy?
1: పశు స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
0: It is animals' freedom.
1: మృగములు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి? మృగ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
0: Animals are enjoying freedom of animals.
1: నీవు మనిషివి, మనిషి స్వేచ్ఛను అనుభవించు, తప్పు లేదే.
0: యు ఆర్ ఎ మ్యాన్, ఎంజాయ్ ది ఫ్రీడమ్ గివెన్ టు మ్యాన్.
1: నీవు మనిషి వైపు మృగ స్వేచ్ఛను అనుభవిస్తే ఇది దోషం కాదా?
0: Being a man, if you want to enjoy the freedom of an animal, is it not a mistake?
1: ఈ ఫ్రీడమ్, ఫ్రీడమ్ అనేటువంటి దానిని మనము పెడర్థాలతో, అనర్థాలతో, నానార్థాలతో దీనిని అభివృద్ధి పరచుకుని యథార్థాన్ని మర్చిపోతున్నాం.
0: We are giving wrong interpretations, many interpretations, and forgetting the real meaning of freedom.
1: కనుక ఇది కాదు నిజమైన ఫ్రీడమ్.
0: This is not real freedom at all.
1: ఫ్రీడమ్ అంటే ఏమిటి?
0: What is the meaning of freedom?
1: స్వేచ్ఛగా సంచరించటమా ఫ్రీడమ్?
0: Is it licentious?
1: ఇంద్రియములను విచ్చలవిడిగా వదిలిపెట్టమా ఫ్రీడమ్?
0: Is it licentious kind of behavior that is?
1: కాదు కాదు కాదు కాదు.
0: Certainly not.
1: ఆత్మ జ్ఞానము,
0: నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ,
1: ఆత్మానందము, ఇవే ఫ్రీడమ్.
0: కంట్రోలింగ్ ఆఫ్ సెన్సెస్, నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, కంట్రోల్ ఆఫ్ ఆత్మ, దిస్ ఇస్ ఫ్రీడమ్.
1: రొద్దున చిక్బర్ రెండు మ్యాప్లు వేసి ఒకవైపున నాలెడ్జ్, మరొక వైపున క్యారెక్టర్ అని పెట్టాడు.
0: Morning, Chibber put a picture. On one side there was knowledge, on another side there was character.
1: కనుక మన బ్యాలెన్స్ ఏమిటంటే ఒకవైపున నాలెడ్జ్, ఒకవైపున గుణము, క్యారెక్టర్, ఈ రెండు సమానంగా ఉండినప్పుడే సక్రమైనటువంటి ఒక బ్యాలెన్స్ ఉంటుంది.
0: You can enjoy perfect balance when you have on one side knowledge and on the other side character.
1: నేటి విద్యలు తెలివి తేటలనే బెంచు కొంచెమైన గుణము పెంచబోదు.
0: Today's education increases only one's cleverness, but not the virtuous good habits and good character.
1: కోటి విద్యలుండి గుణము లేకున్నచో ఫలమదేమి వాణి విలువదేమి.
0: You may have a crore types of skills and education. If you do not have virtue, what is the use?
1: ఎంత తెలివితేటలు ఉండి ఏం ప్రయోజనము?
0: What is the use?
1: దానిని తుంచేటువంటి గుణం కూడా మరొక వైపు ఉంటుండాలి.
0: There is a need for proper qualities which can be used.
1: సరైనటువంటి బ్యాలెన్స్ గా ఉంటుంది.
0: Then only there will be a perfect.
1: ఈనాటి మానవులకు, ఈనాటి విద్యావంతులకు బ్యాలెన్స్ పూర్తి తప్పిపోయింది.
0: Today's man and specially educated man, there is a
1: ఒక చిన్న సైకిల్ లో బ్యాలెన్స్ తప్పిపోయిందంటే యాక్సిడెంట్ అయిపోతుంది, కింద పడిపోతాడు.
0: If there is no balance while cycling, one will get involved in
1: మానవ జీవితము, పవిత్రమైన జీవితము, దీంట్లో బ్యాలెన్స్ లేకపోతే ఎంత ప్రమాదము.
0: ఇఫ్ దెర్ ఇస్ నో బ్యాలెన్స్ ఇన్ మ్యాన్స్ లైఫ్, వాట్ డేంజర్స్ హీస్ ఎక్స్పోజ్డ్.
1: కనుక ఇంద్రియములు ఒకవైపున,
0: ఆన్ వన్ సైడ్ సెన్స్ ఆర్గన్స్,
1: విషయములలో కూడినటువంటి గుణములు మరొక వైపున,
0: ఆన్ ది అదర్ సైడ్ హ్యాబిట్స్.
1: ఈ రెండింటిని అభివృద్ధి కావించుకోవటమే ఈ విద్యావంతుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ టు డెవలప్ దీస్ టూ థింగ్స్ టుగెదర్ ఇన్ ఎ బ్యాలెన్స్డ్ వే. దాట్ ఈస్
1: విద్యార్థులారా, మన ఇంద్రియములను సరైన రీతిగా అదుపులో పెట్టుకోవటం అనేటువంటిది మాత్రమే కాదు,
0: ఇట్ ఈస్ నాట్
1: సమన్వయపరచుకోవాలి.
0: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ది సెన్స్ ఆర్గన్స్.
1: పతంజలి
0: అబౌట్ హార్మోన్
1: యోగ చిత్తవృత్తి నిరోధక అన్నాడు. ఈ చిత్తవృత్తిని నిరోధించడము మహా కష్టం.
0: పతంజలి హాస్ సెడ్ యోగా మీన్స్ కంట్రోలింగ్ ఆఫ్ ది చిత్త మైండ్.
1: అసాధ్యము,
0: ఇట్ ఈస్ డిఫికల్ట్, ఇంపాసిబుల్.
1: సమన్వయం గావించుకోవటము ఇది సరైన సులభ మార్గం.
0: హార్మోనైజింగ్ ఇట్ ఈస్ ఈజీ.
1: మంచిని స్వీకరించు,
0: యాక్సెప్ట్ గుడ్,
1: చెడ్డ తనమంతట తామే దూరమైపోతుంది.
0: ది బ్యాడ్ ఆటోమేటికలీ గెట్స్.
1: కేవలం మానవుని యొక్క బలహీనతలే ఇంతవరకు దీనికి కారణమైపోతుంది.
0: ఇట్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ ది మైండ్ విచ్ లీడ్స్ హిమ్ ఆన్ టు ద రాంగ్ పాత్.
1: విదేశీయుడైనటువంటి, కార్లైన్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు.
0: దేర్ వాజ్ వన్ ఫారినర్ బై నేమ్ కాంప్లాన్.
1: అతను చాలా తెలివితేటలు గలవాడే.
0: హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ క్లెవర్ అండ్ ఇంటెలిజెంట్.
1: గొప్ప విద్యావంతుడే,
0: హైలీ ఎడ్యుకేటెడ్.
1: కానీ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేకపోవడం చేత మహాబలహీనుడైపోయాడు.
0: యాజ్ హీ డిడ్ నాట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ది సెన్సెస్ హీ బికేమ్ వెరీ వీక్.
1: ఒక ఇమాజినేషన్ అతనిలో ఉండేటువంటిది.
0: హీ హ్యాడ్ ఎ వెరీ బిగ్ ఇమాజినేషన్.
1: రాత్రి పండుకునే సమయం లోపల చాలా నిద్ర పట్టేటువంటిది కాదు.
0: When he went to bed to sleep in the night,
1: అతనికి అనారోగ్యం ప్రారంభమైంది.
0: For a period of time he developed bad health.
1: పక్కింటి వాడిని పిలిచాడు.
0: He called the neighbor.
1: సార్, నాకు అనారోగ్యం తెప్పించావు, దీనికి నీవే కారణము.
0: He said, for my bad health, you are responsible.
1: నీ ఇంటిలో కోడి ఉంటుండాలి.
0: You have got a cock in your
1: house. కోడి రాత్రంతా అరుస్తూ ఉంటుంటాది.
0: This it goes on crowing throughout the night.
1: అరుపు వల్ల నాకు నిద్ర రావటం లేదు.
0: On account of this, that I am disturbed.
1: నీ కోడిని నీవు సరైన భద్రత చేసుకో.
0: You keep your hen under control.
1: ఆరోగ్య భిక్ష పెట్టు అన్నాడు.
0: So that I may have good health.
1: ఆ పక్కింటి యజమానుడు చెప్పాడు, సార్, మేము అదే ఇంటిలోనే పండుకుంటున్నాం. నా కోడి రాత్రంతా కూసేటువంటి స్వభావం కాదు. ఏ కోడి అయినా కూడా రాత్రంతా కూయదు. ఏదో రాత్రిలో ఒక పర్యాయం రెండు పర్యాయం కూస్తాయి.
0: Well, sir, we also sleep in the same house. We have got a cock there. And it doesn't go on disturbing us. Only once or twice in a night it may make
1: అప్పుడు కాలేని చెప్పాడు, నిజమే అది ఒక తూరి రెండు తూర్లో కూస్తుంది.
0: He agreed. Well, once or
1: twice. అయితే నాకు పండుకున్నప్పటి నుంచి కూడా అది ఎప్పుడు కుస్తుందో ఎప్పుడు కుస్తుందో ఎప్పుడు కుస్తుందో ఎప్పుడు ఆ యొక్క చింతనే నాకు నిద్ర రాకుండా చేస్తా ఉంది అన్నాడు.
0: But the moment I go to bed, I start imagining when it is going to crow, when it is going to. Because of my imagination, I get disturbed.
1: ఇది కోడి కూత వల్ల వచ్చినటువంటి అనారోగ్యం కాదు, తనలో ఉన్న బలహీనత వచ్చినటువంటి అనారోగ్యం.
0: The all bad health is an account of his imagination.
1: ఇంతే ప్రతి ఒక్క వ్యక్తి ఎందుకును తమ ఇంద్రియముల చేత కలిగేటువంటి ప్రమాదముల కంటే ఈ భ్రమల చేత కలిగేటువంటి ప్రమాదములు అధికంగా ఉంటున్నాయి.
0: Man gets greater dangers on account of his delusions and imagination rather than from sense organs.
1: కనుక మానవుడు యందు ఈ ఇమాజినేషన్ పూర్తి పోవాలి.
0: Man should give up this kind of imagination.
1: ఈ ఇమాజినేషన్ ఈ మానవుని చాలా కృంగ చేస్తూ ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్ విచ్ వీకన్స్ ఎ మ్యాన్.
1: ఇంకా ఇంద్రియముల యొక్క ప్రభావము, ఇంద్రియములు ఏ విధమైన రీతిలో మనము కొంతవరకు సమన్వయం చేసుకోవచ్చును అనేటువంటిది మున్ముందు మనం విచారిస్తాం.
0: Later on we are going to inquire into the various types of sense organs, their impact and how to control them.

0: Gopika refers to the milkmaids of Gokulam in the Dwapara age. They were rustic and simple but had pure and immense love and devotion for Lord Krishna. During the Krishna Janmashtami discourse of 1963, Bhagwan revealed that according to the Bhagavata, the Gopikas were the demigods who wanted to share in the glory of the Lord during his incarnation as Krishna, and so they came down to the world as witnesses to share in the cosmic sport of the Lord. They came for a purpose. In every gesture and gait of Lord Krishna, they saw only his divine aspect and nothing human. Not only that, they saw everything around them as Krishna in all that they did, be it their daily chores or the way they dressed. Bhagwan then explained that these simple women wore on their foreheads blue-colored kumkum marks just to remind themselves of Krishna. Swami said that many husbands protested because traditionally red or maroon color is used as kumkum or vermilion, but the Gopikas did not wipe it off as a fear that harm might befall them. Moreover, they did not want to commit such a sacrilege. And at this point, Bhagwan did something wonderful. Even as he had been delivering the discourse, Swami had been pulling out petals of jasmine flowers from the various garlands offered to him, and so now his hand was filled with these petals. Bhagwan then showered these petals from one palm to another, and these petals fell in a cascade. What sort of a cascade it was? It was a cascade of blue gems. And now Bhagwan said, even the gems the Gopikas preferred were of this type, blue, like Krishna. He then showed the gems to the amazed devotees around him, and they found that each gem had Krishna's form in it. It was so clear and so beautiful. For the Gopikas, Krishna was their very life breath. So pristine was their love that in the Narada Bhakti Sutras, Sage Narada extols their devotion for God as the highest form. He says that the Gopikas always adored Krishna as their beloved, and not for a moment did they forget his divine nature, and that is the reason why they did not commit the sin of unchastity. Narada adds that this is the highest form of love because there is no desire for reciprocity, which is so much present in human love. On another Krishnastami in 1995, Bhagwan explained this unifying feeling that existed between Krishna and the Gopikas.
1: ఏనాడు ఈ మానవుడు పరిపూర్ణత్వాన్ని చక్కగా గుర్తించుకోగలడో ఆనాడే మన జీవితం పరిపూర్ణమవుతుంది.
2: The day when man realizes his totality, then his life will be redeemed.
1: ఆనాటి గోపికలకు ఇదే మార్గాన్ని అనుసరిస్తూ వచ్చారు.
2: Gopikas also proceeded in the same path.
1: పరిపూర్ణ హృదయం వారు.
2: They have got fullness there.
1: ఏ ఒక్కదాని కూడా వారు చింతించేటువంటి వారు.
2: They are not bothered of anything.
1: ఉద్దవుడు తెచ్చినటువంటి మెసేజ్ ని కూడా తీసుకోలేదు.
2: They have not accepted the message brought by Uddhava.
1: మా కన్నుల నిండు కృష్ణుని యొక్క చల్లని రూపం కనిపిస్తూ ఉంటుండాలి.
2: Uddhava, we visualize Krishna with our eyes in full.
1: మా నాలుక నిండు కూడా కృష్ణ నామం నాట్యమాడుతుండాలి.
2: We also sing the glory of the Lord with our tongues.
1: మా మనసు నిండు కృష్ణ యొక్క మధురమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అనుభవిస్తుంటుండాలి.
2: Our mind experiences the divine bliss of Krishna.
1: ఆ మురళినాదమే మా యొక్క కర్ణానందంగా రోలుతున్నాము.
2: We listen to the celestial song of the flute and we listen to
1: ఈ పిచ్చి మెసేజ్లు మాకెందుకు?
2: Why do we need your mad message? We don't want.
1: Anaga anta sampurnamainatunti yokka paripurnatvanni pondinatunti varu.
2: It only means they had that full faith there.
1: Inte kaadu ekaatma bhavam vari endu samruddhiga undetundi.
2: Not only that, they had this feeling of unity, oneness.
1: Krishnudu 6 samvatsaralu pillavadu.
2: Krishna was 6 years young.
1: అతను గోపికలతో ఆడుకుంటూ పాడుతూ ఉండేటువంటి వాడు.
2: While he was playing with Gopikas,
1: దురదృష్టవశాత్తు భారతీయులు కూడా ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోయి కృష్ణుడు శీలలతో ఆడుతూ పాడుతూ ఉన్నాడు అనుకుంటారు. 5 సంవత్సరముల పిల్లవాడు, వీరితో ఆడటం ఏమిటి? తల్లి బిడ్డలు ఆడుకోవటం లేదా? అక్కా చెల్లెళ్ళు ఆడుకోవటం లేదా? అన్నా తమ్ముడు ఆడుకోవటం లేదా? ఈ విధమైనటువంటి యొక్క ఆటల చేతనే, మాటల చేతనే, పాటల చేతనే వారి హృదయాన్ని కరిగించి మెదిలించి కదిలింపజేశాడు.
2: కృష్ణ ఏజ్డ్ 5. When he played with many, even Bharatiyas have not understood properly. Don't you find the mother and the child playing? You don't find the sisters playing like that.
1: మార్గం ఏమిటి? మనుషులను మార్చలేదు, మనసులను మార్చాడు.
2: What is that is done by Krishna? Then he didn't change the mankind.
1: ఈనాడు మనుషులు మారుతున్నాడు కానీ మనసులు మారటం లేదు.
2: Today man changes but not his mind.
1: ఏం ప్రయోజనం?
2: What is the use then?
1: గుడ్డలు మారితే గుణం మారనక్కర్లేదా?
2: If you change the dress, you should also change your quality of life.
1: కనుకని నీవు మనిషి మారనక్కర్లేదు, మనసు మారాలి.
2: Man need not change, his mind should change.
1: మనిషి అంటే మనసే.
2: Man means the mind.
1: మనసు అంటే సంకల్పములే.
2: Mind is thought.
1: కనుకనే మొట్టమొదటి సంకల్పాలు నీవు పవిత్రమైన సంకల్పాలుగా నీవు అభివృద్ధి గావించుకోవాలి.
2: Therefore we should develop sacred thought.
1: ఈనాటి సంకల్పములు స్వార్థము సప్రయోజనంతో నిండి నిమిడీకృతమై ఉంటున్నాయి.
2: Today all our thoughts are full of selfishness and self interest.
1: కృష్ణుడు కనిపించిన సమయం లోపల
2: at a time when Krishna
1: వృందావనంలో ప్రవేశించి
2: when he was in Vrindavan
1: గోపికలు అన్నింటిని కూడా కృష్ణ రూపంగానే భావించేటువంటి వారు.
2: గోపికస్ యూడ్ కృష్ణ ఇన్ ఆల్ ఫార్మ్స్.
1: ఇది పుష్పమే, ఇది లతలే, దీనికి పేరుండదా, లేక నాలుకుందా, కన్నులుందా, ఇవి చూడగలవా అనేటువంటి విచారణే వారికి లేదు.
2: They had no any discrimination that these are the creepers with the leaves and the flowers.
1: భగవంతుని యొక్క సృష్టిలోటివి.
2: They are all the creation of the
1: Lord. చెట్టు కూడాను చూడగలవు.
2: Trees also can see.
1: చెట్టు కూడాను వినగలవు.
2: Trees can listen.
1: పుష్పములు కూడాను వినగలవు.
2: Even flowers.
1: పుష్పములు కూడాను మాట్లాడగలవు.
2: They can talk.
1: అనేటువంటి విశ్వాసం వారికి.
2: That faith they had.
1: ఎందుకనగా సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం.
2: The reason is Lord's feet and ears, eyes are spread all over.
1: అందువల్లనే ఈ పరితాపమును వియోగమును భరించుకోలేక బృందావనంలో ప్రవేశించారు గోపికలు.
2: Because they could not bear the pangs of separation, Gopikas stepped into Vrindavan.
1: అడుగుతున్నారు పుష్పాలను.
2: They were asking the flowers.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Radio Sai now presents a drama entitled Anjaneya Veera, presented by the Sai Youth and Balvikas Children from Maharashtra and Goa on the 30th of September 2010.
2: Om Sri Sai Ram. Bhagavan, మీ పాదపద్మములకు హృదయపూర్వక నమస్కారములు. స్వామి, మహారాష్ట్ర మరియు గోవా సత్యసాయి సంస్థలకు చెందిన మేము అకోలా విభాగానికి చెందిన యువత మరియు బాల వికాస్ విద్యార్థులము, హనుమంతుని దివ్య చరిత్రని భక్తిభావమే ప్రధానంగా మీ దివ్య సన్నిధిలో ప్రదర్శించుటకు మనస్ఫూర్తిగా కృషి చేసినాము. స్వామి, ఈ నాటకమందు పాల్గొంటున్న వారిలో చాలామంది మరాఠీ భాషలో చదువుకున్నప్పటికీ ఆంగ్ల భాషలో ఈ నాటకమును ప్రదర్శించుటకై వందలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి ప్రతి వారాంతరంలోనూ కలిసికట్టుగా సాధన చేసినారు. స్వామి, ఈ నాటకం ద్వారా హనుమంతుడు శ్రీరామునికి భక్తుడు అయినట్లు మేము కూడా దృఢమైన మనస్సు గల స్థిరమైన సాయి భక్తులము కావలను అని ప్రార్థించుతున్నాము. భగవాన్, మీ కృపను మాపై వర్షించినందులకు మేమందరము మీకు కృతజ్ఞులము. ఇప్పుడు ఆంజనేయ వీర అను సంగీత నృత్య రూపకమును మీ దివ్య సమక్షములో ప్రదర్శించుచున్నాము. జై సాయిరాం.

భుజం పలుమారు చేయక పంకజాక్షుని పూజ పలుమారు చేయక పరుల నిందించుట పాటియగుని

పరుల మెప్పుట నీకు భ్రాంతి ఎగుని విష్ణు సంకీర్తన వేణుల వినకుండ పరుల మెచ్చుట నీకు భ్రాంతి ఎగుని శేషయనుని పూజా

0: without performing the puja of Pankajaksha several times, again and again, but to think of others and blame others, is this right for you? Without praising the Lord and singing His glory, is it right for you to think of the glory of others? Without praising the greatness of the Seshasayi, to praise others in this world, is this right for you to do? Without meditating on Damodara's songs and his thoughts, to search for the faults in others in this world, is this right for you? Without thinking in your mind of Ramanatha, the Lord, how can you purify your mind? It is by such thoughts only that you can purify your mind. What other truths can I convey to you, good people who are assembled here in this assembly?
1: Divyatma Swarupulare. Manavulu Lokamana Aneka Vijayanu Nerchutunnaru. అనేక యంత్రములను సృష్టించుచున్నారు. అనంతమైన జ్ఞానమును ఆర్జించుచున్నారు. కాని కుదరవలసినటువంటి శాంతి తాము కుదరటం లేదు.
0: దివ్యాత్మ స్వరూపస్, మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ మేకింగ్ సెవరల్ ఇన్వెన్షన్స్ అండ్ అటెంప్ట్స్. హీఈస్ ఆల్సో మ్యానుఫ్యాక్చరింగ్ మెనీ మెషీన్స్ అండ్ హీఈస్ అంబిషియస్ టు అటైన్ సెవరల్ థింగ్స్. But in spite of all this, he is not getting the peace that he should have and he should obtain.
1: Nanatiki laukikamainatunte jeevitam nadiyandu aneka vidhamulaga kottukoni povuchu shantiki ati dooram aipothunnadu manavudu.
0: Man from day to day involving himself in worldly life is being blown as if he is blown in a river. And he is becoming more and more distant from peace and from tranquility.
1: Divyattamaina manavattvam manaku praptinchi kudanu satya margamunu gurtinchaka mithyamainatundi jeevitamu gadaputu divyattamainatundi yokka ee jeevitanni vyattham gaavinchukotam idi manavulu yokka kartavyam kaadu.
0: After having the gift of a divine birth as a human being and not to follow the path of truth and living a life which is an artificial life is and wasting one's own life is not right path for you to adopt.
1: Vidyanu nechinanta matramuna yantramanu srushtinchinanta matramuna gnanulamani verraviginanta matramuna tama yokka manavattvanni tama manavayaktvam yokka rasasyanni teluputaku veelu kaadu.
0: Just by getting educated and having learning in you, and just by creating more and more machines and feeling proud that you are wise, it is not possible for you to recognize the human nature or the secret of human nature.
1: Srishti yokka rahasyamunu gurtinchutaku ee vidyalu kaadu pramanamulu.
0: To realize the secrets of creation, it is not this kind of education that will help you.
1: Ee rahasyamunu gurtinchina సర్వ రహస్యములు మనకు గోచరమగును. ఏ చిక్కులు వీడినా సర్వ చిక్కులను కూడాను మనం దూరం చేసుకుందామో. ఏ విధమైన విద్యలు నేర్చినా సర్వ విద్యలు మనకు ఆలవాలమగును. అట్టి దివ్యమైన విద్య ఒక్కటి మాత్రమే.
0: బై నోయింగ్ వాట్ సీక్రెట్ యూ విల్ నో ఆల్ సీక్రెట్స్ ఇన్ దిస్ క్రియేషన్. బై సాల్వింగ్ వాట్ ప్రాబ్లం యూ విల్ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ వరల్డ్. By getting that education, you will get all learning in this world. That part of secret is only one thing, and that is the divine knowledge.
1: Chettunu kottadalchinatunti vaadu vernu mundu pattinappude chettunu padadroyavachunu kaani aakulanu teedutu kommalanu kottutu vachinappudu ee vrukshamu nasinchutaku veelu kaadu.
0: When one wants to fell a tree or destroy the tree, he can do so only by getting at the roots. But by working on the leaves and the branches, how are you going to bring down a tree?
1: Veda kalamu nundi mooladharamainatunte vidyanu aanati rishulu aneka vidhamulaina prayatnamulu salipi sadinchi andinchina sudha nidhi atma vidya.
0: From Vedic times understanding the basic truth in order to understand the real foundation for all that you see, the rishis have learned that that knowledge is the knowledge of the Atma.
1: ఈ రహస్యమును విదేశీయులు కూడాను గుర్తించి భారతదేశము ఐహిక ఆముష్మిక సంపత్ సాధనకు ఆదర్శవంతమైనటువంటిదని కూడాను వేణుళ్ళ వర్ణిస్తూ వచ్చారు.
0: This secret has been recognized by those who live in foreign countries as well, and they have been praising that Bharat tradition and Bharat culture is something which gives you worldly happiness as well as spiritual happiness.
1: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి విద్యను ఇల్లంతా కూడాను జ్యోతి వలె వ్యాపించి ప్రకాశించుచున్నప్పటికీ భారతీయులు ఈ ద్వీపము క్రిందనే ఉంటుండి దీని యొక్క క్రీనీడ వారి యొక్క ప్రారంభంగా రూపొందుతూ వచ్చింది.
0: బట్ దట్ సచ్ సీక్రెట్ లెర్నింగ్ ఇస్ రియల్లీ వాట్ కెన్ బి కాల్డ్ లెర్నింగ్ హ్యాస్ బిన్ రికగ్నైజ్డ్ ఆల్ ది వరల్డ్ ఓవర్ అండ్ దిస్ లెర్నింగ్ హ్యాస్ బిన్ షైనింగ్ లైక్ ఎ జ్యోతి ఇన్ ది వరల్డ్ ఓవర్ యట్ సిటిజన్స్ ఆఫ్ భారత్ హ్యావ్ బిన్ లివింగ్ అండర్ ది షాడో ఆఫ్ దిస్ జ్యోతి అండ్ నాట్ లెర్నింగ్ ది బ్రైట్నెస్ ఇన్ ది జ్యోతి ఇట్ సెల్ఫ్.
1: మన తాతలు ముత్తాతలు తండ్రులు కూడాను పవిత్రమైన భారతీయ సంస్కృతి గ్రంథములను పఠించి వర్ణించి స్మరించి పారాయణమును సల్పుతూ అనేక విధములుగా శాంతిని అనుభవిస్తూ వచ్చారు.
0: అవర్ ఎన్సెస్టర్స్ అవర్ పేరెంట్స్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ బిన్ లెర్నింగ్ ఫ్రమ్ దీస్ సీక్రెట్ టెక్స్ట్స్ విచ్ గివ్ ది కల్చర్ ఆఫ్ భారత్ అండ్ దే హ్యావ్ బిన్ ఎంజాయింగ్ ఇన్ మెనీ వేస్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ ది సీక్రెట్నెస్.
1: భారత భాగవత రామాయణ భగవద్గీత ఇత్యాది గ్రంథములను పఠించి వారు దాని యొక్క నీతి సూక్తులను హృదయమునకు చేర్చుకుని నిత్య జీవితమునందు ఆచరించచ్చు పూజ పీఠలపైన నుంచి పవిత్రమైనటువంటి యొక్క హృదయములతో పూజించుతూ వచ్చారు.
0: దే హ్యావ్ టేకెన్ భారత భాగవత అండ్ రామాయణ అండ్ భగవద్గీత టు దేర్ హార్ట్. దే హ్యావ్ లెర్న్ ది ఎసెన్స్ ఆఫ్ దీస్ టెక్స్ట్స్ అండ్ దే హ్యావ్ బిన్ పుట్టింగ్ ఇట్ అట్ హై పెడెస్టల్ అండ్ హ్యావ్ బిన్ పెర్ఫార్మింగ్ పూజ అండ్ ఎంజాయింగ్ ది కంటెంట్స్ ఆఫ్ దీస్ గ్రేట్ టెక్స్ట్స్.
1: ఈ పారాయణముల చేత వారి హృదయములు నీతి యొక్క భావముల చే నింపుకొని ఆచరణమైనటువంటి యొక్క అనుభూతిలో వారు అందించుచు సమాజమునకు సేవ చల్పుతూ వచ్చారు.
0: దే ఫిల్ దేర్ మైండ్స్ విత్ ది కంటెంట్స్ ఆఫ్ దీస్ టెక్స్ట్స్ అండ్ దర్ డైలీ లైఫ్ దే హావ్ బిన్ ప్రాక్టీసింగ్ వాట్ దీస్ టెక్స్ట్స్ హావ్ బిన్ టీచింగ్ దెమ్ అండ్ దే హావ్ బిన్ సర్వింగ్ ది సొసైటీ ఇన్ దిస్ వే.
1: దురదృష్టవశాత్తు ఆధునిక యుగం ప్రారంభమై కేవలం నవీన నాగరికతను వారు లొంగిపోయి ఈ పవిత్రమైన గ్రంథములను విశ్వసించక ఇది అనాగరికతల యొక్క లక్షణమని భావించుతూ ఆ చెత్తబట్టినటువంటి చిత్తులను బయట పారవేస్తూ వచ్చారు ఈనాటి ప్రజలు.
0: Unfortunately, with the advent of the modern age and modern civilization, people of today lost faith in these things and developed a lack of faith, and in this manner they thought that to believe in these things is a mark of lack of civilization and they have been neglecting the contents of these texts.
1: Bharatiyulu paravesinatunte pavitra grandhamulanu paschatyulu vatini swikarinchi భారతీయులు మనకు అందించినటువంటి మహాభాగ్యమని లోపల భావించుకుంటూ వాటిని తీసుకుని పోయి అందులో ఉన్నటువంటి రహస్యములను చక్కగా పరిశీలన చేసి తద్వారా ఈనాడు భారతదేశమునకు ఉన్నత స్థాయిని పేరుగాంచినటువంటి వారిగా ఈనాడు రూపొందుతూ వస్తున్నారు.
0: In this manner, the texts and the scriptures that have been discarded by the citizens of Bharat have been taken up by the Westerners, and by an effort they understood the secrets that are contained in these texts, and they regard it as the gift of this great land to them, and they have been regarding the citizens of this country as great people who produced those texts.
1: Adharvana Vedani andukunnatundi Germany prajalanta kudanu mana grandhamullo unnatundi Bharatiya samskruti yentunnatundi yokka astra shastra vidyalanu ఆధునిక సంబంధమైనటువంటి వైద్యములను తద్వారా గ్రహించి దానిని తిరిగి భారతదేశమునికి ఒక విచిత్రమైనటువంటి యొక్క స్వరూపకంగా అందిస్తూ వస్తున్నారు.
0: పీపుల్ ఆఫ్ జర్మనీ హు హావ్ అక్సెప్టెడ్ ది కంటెంట్స్ ఆఫ్ ది అథర్వణ వేద హావ్ రికగ్నైజ్డ్ దట్ ఇన్ దట్ టెక్స్ట్ ఆర్ ప్రెసెంట్ సీక్రెట్స్ అబౌట్ ఎడ్యుకేషన్ అండ్ దే హావ్ అండర్స్టూడ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ దే హావ్ బిన్ గివింగ్ దెమ్ బ్యాక్ టు అస్ యాజ్ సమ్ వెరీ గ్రేట్ బేసిస్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్.
1: తన గృహమునందు వండినటువంటి పంచపక్ష ప్రమాణముల కంటే ప్రక్కింటిలో పాసిపోయిన పప్పు చాలా రుచి అన్నట్టుగా మన యొక్క భారతీయులు సర్వ రహస్యములను గుర్తించినటువంటి వారే, సర్వశాస్త్రములను క్షుణ్ణంగా గుర్తించినటువంటి వారే, సర్వశక్తిమైనటువంటి యొక్క భారతీయులు పాశ్చాత్యులు అందించేటువంటి యొక్క ఈ అపవిత్రమైన భావాలనే మన భారతీయులు ఆకర్షిస్తూ వస్తున్నారు నేడు.
0: ఇట్ హాస్ బీన్ సెడ్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ అక్సెప్టింగ్ ది ఫుడ్ దట్ ఈస్ ప్రిపేర్డ్ వెల్ ఇన్ వన్స్ ఓన్ హోమ్, వన్ గోస్ ఆఫ్టర్ స్టేల్ ఫుడ్ ఫ్రమ్ అనదర్స్ హోమ్. సో ఆల్సో ది సిటిజన్స్ ఆఫ్ భారత్ ఇన్స్టెడ్ ఆఫ్ అక్సెప్టింగ్ వాట్ బిలాంగ్ టు దెమ్ ఇన్ ది బిగినింగ్ ఆర్ నౌ అక్సెప్టింగ్ సంథింగ్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అన్ అవుట్ సైడ్ కంట్రీ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ గ్రేటర్ దెన్ వాట్ దే హ్యావ్ ఇన్ దెమ్ సెల్వ్స్.
1: ఈనాటి విద్యార్థులు కేవలం తెలివితేటలను మాత్రమే పెంచుకుంటూ సుగుణములను విస్మరిస్తూ తమ యొక్క మానవత్వాన్ని మరచి భౌతిక జీవితమే ప్రధానమైనటువంటి లక్ష్యంలో పాటిస్తూ వస్తున్నారు.
0: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ ఓన్లీ ప్రమోటింగ్ దర్ ఇంటెలిజెన్స్, దే ఆర్ ఫర్గెటింగ్ దట్ గుడ్ క్వాలిటీస్ ఆర్ ఆల్సో ఎసెన్షియల్ అలాంగ్ విత్ ఇంటెలిజెన్స్ అండ్ దే అటాచ్ ఇంపార్టెన్స్ టు వరల్డ్లీ లైఫ్. దట్ ఈస్ వాట్ ది స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ డూయింగ్.
1: ఈనాటి విద్యార్థులు సుగుణం పెంచుకునేటువంటి తరబీదికి అధ్యాపకులు ప్రయత్నించాలి.
0: The teachers should make an attempt to make the students of today to promote good qualities as well.
1: Telivitetalakante gunamule pradhanamainatuvi.
0: More than intelligence, good qualities are important.
1: Ee naati vidyarangamunandu ye vidhamainatunte naitika dharmika aadhyatmika gauravam aneetunte lekapovatam chetane ee naati vidyarthulu adhogatiki digutaniki moola karanamaindi.
0: In the field of education today, because there is no place whatsoever for ethics, morality and spiritual attitudes, the education has come down to such an extent.
1: నైతిక గౌరవం అంటే ఏమిటో వారు కోల్పోతున్నారు.
0: They have lost meaning of what is meant by ethical respect.
1: సమాజం యొక్క సుక్షేమాన్ని వారు ఏమాత్రం కూడా గుర్తించలేదు.
0: They are not recognizing the welfare of the society to any extent.
1: తమ జీవితమునకు సమాజమే ప్రధానమైనటువంటి ప్రాణం అనేటువంటి భావమును వారు అర్థం చేసుకోవటం లేదు.
0: They are unable to understand the significance of the statement that for their own life the goodness and welfare of the society.
1: ఎన్ని విద్యను నేర్చినప్పటికీ పరోపకారం అనేటువంటి బుద్ధి లేకుండినా ఇది పరులపాలైపోతుంది, అపవిత్రమైనటువంటి భావాన్ని పెంచుతుంది.
0: Whatever learning one may acquire, if one has not the idea to do good for others, then his education will become useless.
1: Kanuka ee paropakara buddhini enaadu manavudu pempondimpa chesukunno aanaade ee manavattam aneetundi jyoti prakatistundi vikasistundi.
0: Only that day when man realizes the need that to do good to others is the essence of his life, then only the brightness of his life will become to blossom.
1: Ee naati vidyarthulu ఈ అల్ప విద్యలను అధికముగా అర్జించుకుని తద్వారా తమ యొక్క హృదయం యొక్క వికాసాన్ని పెంచుకొనలేకపోతున్నారు.
0: టుడే స్టూడెంట్స్ బై ప్రమోటింగ్ ఇన్ దర్ ఓన్ మైండ్ దీస్ ఇన్ఫీరియర్ థాట్స్ అండ్ ఇన్ఫీరియర్ ఎడ్యుకేషన్ దే ఆర్ అనేబుల్ టు బ్లాసమ్ అవుట్ దర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ ఇన్ దర్ హార్ట్.
1: ఈ అల్ప విద్యను ఆధారం చేసుకుని అహంకారమును మరింత పెంచుకుంటానికి ప్రయత్నిస్తున్నారు.
0: On the basis of this poor education which they get, they are increasing their ego and pride.
1: ఈ అహంకారమే ఈ మానవత్వం యొక్క సుగుణాన్ని మరిపింపజేస్తుండాలి.
0: It is this ego and pride which simply hides the good qualities that are present in humanity.
1: దేశం యొక్క క్షేమాన్ని కాని సమాజం యొక్క ఉన్నతిని కాని తాము గుర్తించుకోలేకపోతున్నారు.
0: They are not able to recognize either the welfare of the country or the good of the society.
1: కంటికి అద్దముగా కట్టుకున్నటువంటి ఈ అహంకారం అనేటువంటి తెరచేత తమ మానవత్వాన్ని మర్చిపోతున్నారు.
0: దిస్ ఈగో ఈజ్ లైక్ ఎ స్క్రీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఐ అండ్ దేర్ ఫోర్ విత్ ది స్క్రీన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు లుక్ ఎట్ దేర్ ఓన్ హ్యూమన్ వాల్యూస్.
1: కనుకనే ఈ మానవత్వాన్ని ఉద్ధరించుటకై విద్యార్థులు ఎంతవరకు నేను కూడా శ్రమ పడవలసి వస్తుంది.
0: In order to promote the human nature and human values, students have to struggle to any extent.
1: రాగ ద్వేష రహితమైనటువంటి యొక్క చిత్తము అసత్యాదులతో గురికానటువంటి యొక్క వాక్కు లేకపోతున్నారు.
0: దే ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ఐదర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ ఆర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ.
1: కంటికి అద్దముగా కట్టుకున్నటువంటి ఈ అహంకారం అనేటువంటి తెరచేత

0: రాగద్వేషరహితమైనటువంటి యొక్క చిత్తము, అసత్యాదులతో గురికానటువంటి యొక్క వాక్కు, పాపముల చేత ఏ విధమైనటువంటి యొక్క బంధితం కానటువంటి యొక్క దేహము ఈనాడు మనం సంస్కరింపచుకోవాల్సి వచ్చింది.
1: టుడే వీ షుల్ హావ్ టు ప్రమోట్ ఏ సిచ్యువేషన్ వేర్ దేర్ ఇస్ నో అటాచ్మెంట్ అండ్ దేర్ ఇస్ నో బ్లేమ్ టు అవుట్ సైడ్ వన్ సెల్ఫ్ అండ్ వేర్ దేర్ ఆర్ నో వర్డ్స్ విచ్ ఆర్ మిక్స్డ్ విత్ అన్ట్రూత్ అండ్ ది గుడ్నెస్ ఆఫ్ ది కంట్రీ. దీస్ హావ్ టు బి ప్రమోటెడ్ ఇన్ అవర్ మైండ్.
0: కనుక ఈనాటి మానవుని యొక్క రాగద్వేషములను అరికట్టుటకై పవిత్రమైన సుగుణలను పెంపొందించడానికి అధ్యాపకులు ప్రయత్నించాలి.
1: ఇన్ ఆర్డర్ టు కర్బ్ ది ఫీలింగ్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ బ్లేమ్ టు అదర్స్, టీచర్స్ ఆఫ్ టుడే షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్.
0: మాట యందు అసత్యమనేటువంటి యొక్క భావములు ఏమాత్రము కూడా కుదరకుండా ఉండేటువంటి యొక్క మార్గాన్ని మనం ఈనాడు బోధించాలి.
1: వీ షుడ్ ఆల్సో టీచ్ దెమ్ ది పాత్ బై విచ్ ది వర్డ్స్ దట్ కమ్ ఫ్రమ్ దర్ మౌత్ హ్యావ్ నో అన్ట్రూత్ ఇన్ దెమ్.
0: స్వార్థము, అసూయ, అహంకారము, ఈ మూడు పిచాచములను కూడా బాలుల నుండి దూరం చేయటకై అధ్యాపకులు ఎంతైనా ప్రయత్నించాలి.
1: Selfishness, jealousy and ego are the three bad qualities. Teachers should try to make these qualities distant from the boys.
0: ఈ మూడు దుర్గుణములు కూడాను హృదయమునందు ప్రవేశించిన ఇంకా మానవత్వం అనేటువంటి ఏమాత్రం కూడాను గుర్తించుటకు వీలు కాదు.
1: These three bad qualities, selfishness, jealousy and ego, if they enter the heart of an individual,
0: స్వార్థరహితమైనటువంటి సేవకు ముందంజ వేయాలి.
1: You should take a forward step to do selfless service.
0: వృక్షములు స్వార్థరహితమైనటువంటి సేవ సలుపుతూ ఉన్నాయి.
1: ది ట్రీస్ దే పెర్ఫార్మ్ సెల్ఫ్లెస్ సర్వీస్.
0: తమను మెచ్చుకున్నటువంటి వారు కాని, తమను ద్వేషించినటువంటి వారు కాని తమ ఛాయను వచ్చి కూర్చున్నప్పుడు చల్లటి నీడను అందించి హాయిని చేకూర్చుతున్నవి వృక్షములు.
1: ఈవెన్ వెన్ పీపుల్ హూ బ్లేమ్ ది ట్రీస్ ఆర్ హూ ప్రైజ్ ది ట్రీస్ వెన్ దే కమ్ అండ్ సిట్ అండర్ దోస్ ట్రీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్లేమ్ అండ్ ప్రైజ్ దే గివ్ దెమ్ నైస్ షేడ్.
0: నదులు కూడాను స్వార్థరహితమైనటువంటి సేవను సలుపుతూ ఉన్నాయి.
1: రివర్స్ టూ ఆర్ పర్ఫార్మింగ్ సెల్ఫ్లెస్ సర్వీస్.
0: గోవులు కూడాను స్వార్థరహితమైనటువంటి ఒక జీవితాన్ని అందిస్తుండాలి సమాజమునకు.
1: కౌస్ ఆల్సో ఆర్ గివింగ్ సెల్ఫ్లెస్ సర్వీస్ టు ది సొసైటీ.
0: వృక్షములు, గోవులు, నదులు ఈ మూడునే లేకుండా మానవుడు క్షణకాలమైన కూడా జీవించటకు వీలు కాదు.
1: ఇఫ్ ట్రీస్, రివర్స్ అండ్ కౌస్ డూ నాట్ ఎగ్జిస్ట్ మ్యాన్ కెనాట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: స్వార్థరహితమైనటువంటి యొక్క జీవుల ద్వారా అనుభవిస్తున్నటువంటి మానవుడు కేవలము స్వార్థుడై జీవిస్తున్నాడంటే ఇది కేవలం మానవత్వానికే ఒక అగౌరవం.
1: Man who is experiencing and enjoying selfless service from such things which are lifeless, if such a man is leading a selfish life, it is something which is degrading.
0: కనుక మానవుడు ఆర్జించినటువంటి యొక్క విద్యాధనమును కాని ఇంకే విధమైన ఐశ్వర్యమును కాని స్వార్థరహితమైనటువంటి యొక్క కార్యములు యందు ప్రవేశపెట్టడం ఇది ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: Thus, man who has earned either wealth of education or any other kind of wealth, to put it for a selfless service is the most important duty.
0: Adhyapakulu yokka aasti vidya.
1: The property of the teachers is education.
0: Ee vidyanu sakramaina margamulo swartharahitamainatunte bhavamto janasambandhamainatunte yokka gunanu poshana nimittamai vidyarthula hrudayaniki chertadaniki adhyapakulu samsiddhulai untundali.
1: This wealth which the teachers possess, the teacher should be prepared to use that wealth along a good path in a selfless manner for promoting good qualities in the students.
0: Bharatadeshamanandu srimantulu lekapoledu.
1: It is not as if in this country, in Bharat, there are not wealthy people.
0: Goppa goppa vidyavantulu lekapoledu.
1: It is not as if there are not highly educated.
0: Maha maha maharajuluku elinatundi yokka rajyamulu lekapoledu.
1: It is not as if there were not lands which were ruled by great rulers.
0: Kaani itti pavitramainatundi unnata sthayini andukunnatundi vyaktulu undinappatikini shanti santoshamunu nochukoni lekapothunnarante deeniki kaaranam emiti?
1: In spite of the fact that there are people who have attained such high positions in these areas, if the people of Bharat are not having peace and prosperity, what is the reason?
0: Moola karanamu pravartana yokka doshame.
1: The main cause is the bad conduct of people.
0: Ee naadu ahankaram aneetundi kaani swartham aneetundi kaani anni hrudayamulu yendu kudanu andari hrudayamulu yendu kudanu praveshinchi srimantulu yendu vidyavantulu yendu గొప్ప గొప్ప పండితులు ఎందు కట్ట కడపటికి పీఠాధిపతులు ఎందు కూడా ఈ అహంకారము ప్రవేశించి తమ యొక్క దివ్యత్వమైనటువంటి యొక్క శక్తులకు అనేక విధమైన అవాంతరములు కల్పిస్తూ వస్తున్నది.
1: టుడే దీస్ టూ క్వాలిటీస్ ఈగో

0: selfishness has entered the hearts of all people, people who are wealthy, people who are educated, people who are scholars, and finally, people who are the heads of pitas, they also are suffering from these bad qualities.
1: Kanuka, ee durgunamulu dooram chese nimittamai, vidyarthulu yokka hrudayalu pavitrama parchi, tadwara bhavi bharatoddharukuluga tirchididdetuvanti yokka baadhyata adhyapakula pai unnadi.
0: In that context, to remove the bad qualities from the children and make them free from such bad qualities, the responsibility rests on the teachers.
1: Adhyapakulu, ఆదర్శమూర్తులు.
0: ది టీచర్స్ ఆర్ ఐడియల్స్.
1: అధ్యాపకులు ఆచరించి విద్యార్థులకు అందించుటకు ప్రయత్నించాలి.
0: ది టీచర్స్ షుడ్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ అండ్ హ్యాండ్ దెమ్ ఓవర్ టు ది స్టూడెంట్.
1: ఎట్టి అధ్యాపకులు అట్టి విద్యార్థులుగా రూపొందుతారు.
0: యాజ్ ది టీచర్స్ ఆర్ సో ది స్టూడెంట్స్ విల్ బి.
1: అధ్యాపకులు వాటర్ ట్యాంక్ వంటి వాళ్ళు.
0: ది టీచర్స్ మే బి కంపేర్డ్ టు ఏ వాటర్ ట్యాంక్.
1: విద్యార్థులు కేవలము ట్యాప్స్ వంటి వాళ్ళు.
0: ది స్టూడెంట్స్ ఆర్ లైక్ ది ట్యాప్స్.
1: ట్యాంక్ లో ఎట్టి వాటర్ మనం ఫిలప్ చేసుకుందామో ట్యాప్స్ లో అట్టి వాటరే వస్తుంటది.
0: ది కైండ్ ఆఫ్ వాటర్ దట్ వి ఫిల్ ఇన్ టు ది ట్యాంక్ సచ్ వాటర్ విల్ కమ్ త్రూ ది ట్యాప్స్.
1: కనుక అధ్యాపకుల యొక్క హృదయం అనేటువంటి ఒక ట్యాంకులలో పవిత్రమైనటువంటి ఒక భావములు, నిస్వార్థమైనటువంటి ఒక చిత్తములు అందులో చేర్చుకున్నప్పుడే ఈ విద్యార్థుల యొక్క ట్యాప్స్ ఎందుకు కూడాను అట్టి పవిత్రమైనటువంటి భావములే రూపొందించటం కాని, ప్రకటించటం కాని, వికసించటం కాని, ప్రచారించటం కాని అవకాశం ఏర్పడుతుంది.
0: Thus, it's only when we feel qualities like selflessness and lack of pride and good qualities in the hearts which are like the tanks in the teachers, then only the students who are like taps will get these good qualities, selflessness and lack of ego through them.
1: ఈనాడు సత్యసాయి బాల వికాస్ గురుస్ ఇంచుమించు 5,000 మంది ఉండినప్పటికీ ఒక్కొక్క అధ్యాపకుడు ఒక్కొక్క 100 మంది విద్యార్థులను చక్కదిద్దిన దేశం ఎంతో బాగుపడటానికి అవకాశం ఏర్పడుతుంది.
0: టుడే ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ దేర్ బీయింగ్ అబౌట్ 5,000 సత్యసాయి బాల వికాస్ గురుస్ అండ్ ఇఫ్ ఈచ్ టీచర్ కెన్ సెట్ రైట్ 100 స్టూడెంట్స్ దెన్ ది హోల్ కంట్రీ కెన్ బి ఇంప్రూవ్డ్ ఇన్ ఎ లార్జ్ మెజర్.
1: ఈనాడు బాల వికాస్ అధ్యాపకులు గురుస్ 5,000 మంది ఉండినప్పటికీ మనము ఈ 4 సంవత్సరం నుంచి సాధించినటువంటి యొక్క ఫలితం ఏమిటి అని ఒక్క పర్యాయం మనము సింహావలోకనం సల్పాలి.
0: టుడే ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ దేర్ బీయింగ్ 5,000 గురుస్ ఆఫ్ ది బాల వికాస్ క్లాసెస్ వాట్ ఈస్ ది ప్రోగ్రెస్ దట్ వీ హ్యావ్ మేడ్ డ్యూరింగ్ ది పాస్ట్ 4 ఇయర్స్ ఈస్ ఎ క్వశ్చన్ వీ షుడ్ ఆస్క్ అవర్ సెల్ఫ్స్.
1: మనము చేసే ప్రతి పనిని కూడాను పరిశీలిస్తూ రావాలి క్షణక్షణం కూడాను.
0: We should look at carefully everything that each one of us does.
1: ఏ గురువు యందు సాత్వికమైనటువంటి భావములు ఉండునో ఆ యొక్క గురువు చెంత అధ్యయనం చేసేటువంటి విద్యార్థులకు అట్టి సాత్విక భావాలు అభివృద్ధి అవుతుంటాయి.
0: The students who learn with a guru who has sattvic ideas will also develop sattvic ideas.
1: కనుక విద్యార్థుల యందు పవిత్రమైన భావములు చేరుటకు మొట్టమొదట అధ్యాపకులలో పవిత్రమైనటువంటి యొక్క గుణములను పెంపొందింప చేసుకోవాలి.
0: ఇఫ్ వి దేర్ఫోర్ వాంట్ సేక్రెడ్ ఐడియాస్ టు బి డెవలప్డ్ అండ్ ప్రమోటెడ్ ఇన్ ది స్టూడెంట్స్ ఫస్ట్ థింగ్ టు డూ ఈస్ టు డెవలప్ సేక్రెడ్ థాట్స్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ది టీచర్.
1: మొట్టమొదట అధ్యాపకులు యందు ద్వేషము, అసూయ, ఇంకే విధమైనటువంటి యొక్క సంకుచిత భావములను ఏమాత్రం కూడా చేర్చుకొనక ఉండుటకు చూసుకోవాలి.
0: The first step which one has to take is to see that in the teacher's minds there will be no jealousy, there will be no hatred or any such bad qualities.
1: Mukhyamga adhyapakulu yandu ee rajakeeya tattvam aneetundi cheeda purugulanu ye maatram kudanu praveshinchukunda prayatninchukovali.
0: Most importantly in the teachers one must make an attempt that they do not commit the same mistakes which are committed in the realm of politics.
1: Ee adhyapakullo కొన్ని కొన్ని పార్టీస్ గా గుంపులుగా తయారు కాకూడదు.
0: ఇన్ ది టీచర్స్ దే షుడ్ నాట్ ఫార్మ్ దెమ్ సెల్వ్స్ ఇన్ టు స్మాల్ గ్రూప్స్.
1: కొంతమంది అధ్యాపకుల పేరు ప్రతిష్టలు అభివృద్ధి కాస్తుంటే మరికొంతమంది అధ్యాపకులు వారిపైన అసూయ భావాన్ని పెంపొందింప చేసుకుంటుంటారు.
0: ఇఫ్ దేర్ బై సమ్ టీచర్స్ ప్రమోట్ దేర్ ఓన్ రెప్యుటేషన్ దెన్ అదర్ టీచర్స్ విల్ ఫీల్ జెలస్ అండ్ దే విల్ వాంట్ టు ప్రమోట్ దేర్.
1: అధ్యాపకులు అందరూ కూడాను సోదర సోదరీ మండల వలె భావిస్తూ దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం యొక్క బిడ్డలుగా విశ్వసిస్తూ ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: All the gurus should regard themselves as brothers and sisters, and they should promote the divine aspect of Atma and regard themselves as the promoters of one idea, and that is
1: Atma. Manavatvamlo anto into appudo ippudo konni konni bhavalu viruddhamaina bhavalu manavuni endu chelaregavachu.
0: In human lives it is possible that at one moment or other bad ideas may be promoted in the mind.
1: Kani meeru praveshinchinadi సత్యసాయి బాల వికాస్ గురువులుగా ప్రవేశించారు.
0: బట్ వాట్ యు హావ్ అండర్ టేకన్ టాస్క్ ఈజ్ టు బి ఎ గురువు ఆఫ్ ది సత్యసాయి బాల వికాస్.
1: ఇతర గురువుల యందు ఏ విధమైనటువంటి దోషములు ప్రవేశించినప్పటికీ కొంత ప్రమాదము ఏర్పడదు, కానీ సత్యసాయి బాల వికాస్ గురువుల యందు కొన్ని విధమైనటువంటి దుర్గుణములు ప్రవేశిస్తే అన్ని విధములైనటువంటి యొక్క అవాంతరములు కూడాను అవి అడ్డు తగులుతుంటాయి.
0: If such bad qualities come in the way of other teachers, there is not so much danger resulting as will result if they enter the minds of the Balavikas teachers.
1: Kanuka Balavikas guru itanu guru anaga emiti aneetundi yokka dani antarathani kuda manam gurtinchali.
0: The Balavikas guru is a guru. What is the inner meaning of the word guru should be recognized.
1: Kukaram anaga andhakaram.
0: Ukara, gu stands for darkness.
1: Rukaram anaga tannivarana.
0: Ru stands for removing the darkness.
1: Anaga ajnanamu andhakaramainatunte yokka tattvamunu nirmoolamu chesi prakashavantamainatunte yokka hrudayanni andinchetundidi ee guru yokka utpatti sthanam.
0: This means that the origin of guru is something which removes ignorance and the darkness that goes with ignorance and gives light.
1: ఇంకా లోతులకు దిగి పరిశీలన చేసినప్పుడు గుకారో గుణాతీత రుకారో రూపవచితం. ఈ గుణాతీతుడైనటువంటి యొక్క తత్వము ఈ రూపవచితమైనటువంటి యొక్క తత్వాన్ని తాను అనుభవించి విద్యార్థులకు అందించాలి.
0: ఇఫ్ వి గో డీపర్ ఇన్ టు ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ గురు ఇట్ మీన్స్ గుణ దట్ ఈస్ హీస్ అబౌ గుణాస్ ఆర్ క్వాలిటీస్ అండ్ రూప హీస్ ఆల్సో అబౌ ఫార్మ్ హీ మస్ట్ రియలైజ్ ది ఆస్పెక్ట్ విచ్ ఇస్ ఫార్మ్లెస్
1: అనగా తన అభిమాన మమకారములను విసర్జించి విద్యార్థులే మా బిడ్డలనేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని పెంచుకుని సర్వాభిమానములు కూడా విద్యార్థులు ఎందు ఉంచుకుని మనం విద్యను బోధించడానికి ప్రయత్నించాలి.
0: దిస్ మీన్స్ దట్ ఎ టీచర్ షుడ్ గివ్ అప్ హిస్ పర్సనల్ లైక్స్ అండ్ డిస్లైక్స్ షుడ్ రిగార్డ్ ది స్టూడెంట్స్ యాజ్ హర్ చిల్డ్రన్ అండ్ షుడ్ లుక్ ఆఫ్టర్ దెమ్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఆల్ హావింగ్ ది సేమ్ లైక్ ఆర్ డిస్లైక్.
1: ఈ విధమైనటువంటి యొక్క భావముల చేత మనము సత్యసాయి బాల వికాస్ లో మనం ప్రవేశించినప్పుడు దీనికి ఒక సార్థకత ఏర్పడుతుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ వెన్ విత్ సచ్ థాట్స్ అండ్ ఐడియాస్ వి ఎంటర్ ది సత్యసాయి బాల వికాస్ దేర్ విల్ బి సమ్ పర్పస్ అండ్ రిజల్ట్.
1: అయితే బాల వికాస్ గురుస్ చాలా ఉత్తమమైనటువంటి యొక్క అభివృద్ధిని పవిత్రతను అందిస్తున్నారనే సత్యము సాయికి తెలియకపోలేదు.
0: బట్ ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ దట్ బాల వికాస్ గురుస్ ఆర్ గివింగ్ ideals which are connected with prosperity and importance. It's not as if Sai does not know.
1: Aithe madhya madhya oka battery charge chesinattuga ee vidhamainatundi oka konni doshamulanu meeku etti chuputam tadwara konni abhirudhi margamulanu manam praveshinchukovatam idi athyavasaram.
0: But it is necessary, just as we have to charge a battery now and then, for us to look at whatever faults there may be in our conduct occasionally and thereby promote the right path is necessary.
1: Meeku nitya jeevithamlo konni anubhavulu undavachunu petrimaxylate anetundi untadi daniki konni vidhamula pump kottinappudiki appudu pinnu daniki tippali.
0: You may have daily experience of a petromaxylite. Although you put pressure into it by pumping, sometimes you have to use a pin in order that the petromaxylite also burns brightly.
1: Aithe enta pump kottinappudiki enta pinnu chesinappudiki andulo kontha kerosene anetundi oil kuda nu cheri untundali.
0: But for this petromaxylite, whatever pressure we may pump in, whatever pin we may use, still for that to burn, we have to put in some kerosene oil in the petromaxylite.
1: Kerosene anetundide mana shraddha.
0: Kerosene can be compared to our care, our shraddha.
1: Mana premane pinnu.
0: Our love is the pin.
1: Mana vishwasame pumpu.
0: Our faith is the pump.
1: ఈ విధమైనటువంటి మూడింటిని మనం చేర్చుకున్నప్పుడే దివ్యమైనటువంటి ప్రకాశాన్ని ఇతరులకు అందించడానికి అవకాశం ఏర్పడుతుంది.
0: ఇన్ ది సేమ్ మేనర్ వెన్ వీ కలెక్ట్ ఆల్ దిస్ త్రీ ది కేర్ ది లవ్ అండ్ ది ఫెయిత్ దెన్ వీ కెన్ గివ్ బ్రైట్నెస్ టు అదర్స్.
1: కనుక ఈ అన్నింటికీ ఆధారమైనటువంటిది దివ్యమైనటువంటి నామం అనేటువంటి ఒత్తి మాత్రమే ప్రధానం.
0: బట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ది మ్యాంటిల్ దట్ ఈస్ లైక్ ది దివ్య నామ.
1: ఈ విధమైనటువంటి భావముల చేత మనము బాల వికాస్ గురువులుగా ప్రవేశించినందుకు దేశమునందు అనాది కాలము నుండి ఆవరించినటువంటి యొక్క ఈ అజ్ఞానం అనేటువంటి తత్వాన్ని మన యొక్క ప్రయత్నముల ద్వారా కొంత దానిని పరిహారం చేసుకుని దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని తిరిగి ప్రకటింపచేయటానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: Thus, having accepted this position of a Balavikas Guru, we should make all attempts to remove the ignorance that has been covering the country for the past and promote the knowledge of divine Atma.
1: నాలుగు సంవత్సరం నుంచి కూడాను బాలవికాస్ గురువులుగా మనం పనిచేస్తున్నాము, కానీ ఈ పని ద్వారా మనకు జరిగినటువంటి యొక్క ఫలితం ఏమిటి అని ఈ సమావేశంలో మనము చర్చించుకుని దానికి తగినటువంటి యొక్క కూర్పులు మార్పులు మనము సవరించుకోవటానికి తగినటువంటి అవకాశాన్ని అందుకోవాలి.
0: We have been working as Balavikas Gurus for the past 4 years. What is the result and the consequence of our work for the past 4 years? This question should be asked in the conference, and such changes and additions that have to be made in our working has to be made.
1: Guruvulu kudanu konta gumpulu gumpulu ga cheri vaari vaari swanubhamulu vaari vaari tarkinchukoni దానికి సంబంధించినటువంటి మార్పులు కూడా మనము అభివృద్ధి గావించుకుని తద్వారా ఈ సమావేశంలో ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి.
0: The gurus also should discuss as groups amongst themselves their own experience, and as a result of their experience they should see what changes have to be made and take steps in this.
1: ఈ విధమైన మార్గాన్ని మనం అవలంబించినప్పుడు విద్యార్థుల అభివృద్ధికి కాని దేశం యొక్క అభివృద్ధికి కాని సమాజం యొక్క సుక్షేమానికి కాని కొంత అవకాశాన్ని అందించిన వారం అవుతామనేటువంటి విచారాన్ని కూడా మనం కొంత విచారించాలి.
0: We should also discuss what path, if we accept, will enable us to give prosperity to the country and prosperity to the children. This is what we should discuss.
1: Yetti pravartanalu variki andinchinappudu bhavishyattulo varu bhadramainatuvanti jeevithanni andinchagalaru aneetuvanti okka vishayanni kuda nu vicharinchali.
0: We should also discuss the matter as to what kind of conduct we instill into them will promote security and prosperous life for them in future.
1: Kana adhyapakulanuga kevalamu దేశముకు ఆదర్శవంతమైనటువంటి జ్యోతులని కూడా మనం విశ్వసించాలి.
0: We should also have the faith that teachers should conduct themselves like the ideal jyotis for the country.
1: ఒక విద్యార్థి చెడితే కేవలం తాను మాత్రమే చెడగలడు, ఒక అధ్యాపకుడు చెడితే అనేక నూర్ల మంది కూడా చెడడానికి అవకాశం ఉంటుండాలి.
0: If one student takes the wrong path, he alone would have taken the wrong path. But if a teacher takes the wrong path, hundreds and thousands of young people will take the wrong path.
1: Adhyapakulu guide post vanti vaaluga nilchali.
0: The teacher should stand like a guide post.
1: ఈ విధమైనటువంటి యొక్క విద్యార్థులకు సరైనటువంటి ఆదర్శమును నిరూపించడంలో తాను నిశ్చల మనసుడై ఉండాలి.
0: He should have an unwavering mind in setting himself as an example and an ideal to the young students.
1: Guide post atu itu tirugutu guide post chesthe adi poorthi tappu darini pattistundi.
0: If the guide post is not stationary and goes on wavering different sides, then it will show a wrong direction.
1: Guide post sthiranga nilchukoni dani margamu yokka drushtini kudanu దృక్పథాన్ని చక్కగా ఇతరులకు అందించడానికి ప్రయత్నించినట్టుగా మానవులైనటువంటి యొక్క మనము అధ్యాపకులైనటువంటి మనము ఒక నిశ్చలమైన భావము నిస్వార్థమైన హృదయము ఒక సంకుచితమైనటువంటి యొక్క దురుద్దేశంలో దూరం చేసుకునేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని కూడా మనం పెంచుకోవాలి.
0: జస్ట్ ఎస్ ఎ గైడ్ పోస్ట్ స్టాండ్స్ ఫర్మ్ అండ్ షోస్ ఇట్స్ పాత్ వెరీ క్లియర్లీ ఇన్ వన్ డైరెక్షన్ సో ఆల్సో ది టీచర్ షుడ్ స్టాండ్ ఫర్మ్ షుడ్ బి సెల్ఫ్లెస్ అండ్ షుడ్ షో వన్ పాత్ for the students to follow.
1: తమ యొక్క భక్తి ప్రవర్తనలు కూడాను అభివృద్ధి గావించుకోవాలి.
0: One also should promote one's devotion and faith.
1: ఏది చేసినప్పటికీ భగవత్ అర్పితంగా భావించి మనం ఆచరించాలి.
0: Whatever we do, we should regard it as being done in the name of God, as an offering to God.
1: కనుక సర్వత్రా నిండినటువంటి యొక్క సర్వేశ్వరత్వాన్ని మన హృదయమునందు నింపుకుని తద్వారా ఈ విద్యార్థుల యొక్క హృదయాలకు నింపుటకు పూనుకోవాలి.
0: We should fill our heart completely with the divine quality which is omnipresent and try to fill the hearts of the students also with that quality.
1: ee vidhamainatvanti unnata bhavamula cheta uttamainatvanti yokka abhiprayamula cheta mana yokka gurutvanni lokaniki sarthakam gaavinchukuneetvanti prayatnanni manam cheyabattali.
0: With such great ideas and great ideals, we should use the position of a guru for doing good to the world.
1: ఎట్టి ఫలితము లేకపోయినప్పటికీ ఏ విధమైనటువంటి దానిని ఆశించకుండా స్వార్థయుతమైనటువంటి సేవలు చేసేటువంటి మీబోటి గురువులు ఈనాటి లోకమునకు ఎంతైనా అవసరం.
0: ఇట్ ఈస్ వెరీ నెససరీ టుడే టు హ్యావ్ టీచర్స్ హు ఆర్ సెల్ఫ్ లెస్ అండ్ హు విల్ డూ సచ్ సర్వీస్ టు ది కంట్రీ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్ టుడే ఇన్ ది కంట్రీ.
1: ఏ యొక్క ఫలితం మీకు చిక్కకపోయినప్పటికీ దైవానుగ్రహం అనేటువంటి గొప్ప ఫలితము మీకు చిక్కుతుంది.
0: Even if you do not get any material result of your efforts, you will get God's grace as the result of your effort.
1: ee naadu kevalamu jeetamulu nimittamai praakulaadeetunte yokka adhyapakulu kevalamu tama yokka jeevitame pradhanamainatunte yokka tattvamulo bhavinchukuneetunte yokka adhyapakulu adhikamai povatam chethane swarthanitamainatunte adhyapakulu gurtinchadagavataniki veelu kaanatunte paristhithilo untundadi.
0: Today, because teachers who only care for their salary and teachers who only care for the comfort of their life, we are not able to recognize amongst them the selfless teachers and good teachers.
1: Vidyarthulakunu meer bodhinchali.
0: You should also teach the students.
1: Vidya degreela korakanu verri veedu.
0: Do not think that the education is only for degrees.
1: Vidya degreela korakanu verri veedi sevaka vruttikai meeru jandaboka. దేశ సౌభాగ్య దీనిని హృదయమునందుంచుకొని గడపవలను మన జీవితములు.
0: యూ షుడ్ టీచ్ ది స్టూడెంట్స్ దట్ ఫర్గెట్ ది ఫూలిష్ ఐడియా దట్ ఎడ్యుకేషన్ ఇస్ జస్ట్ టు అక్వైర్ ఎ డిగ్రీ. లర్న్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ టు గివ్ సర్వీస్ అండ్ నాట్ టు సర్వ్ అండర్ సంబడి ఎల్స్.
1: తల భారమైనటువంటి యొక్క డిగ్రీలు తలపైన పెట్టుకుని మరింత భారమును అనుభవించేదానికంటే ఉత్తమమైనటువంటి చిత్తమును హృదయానికి నింపుకున్నప్పుడు ప్రేమతో హృదయాన్ని నింపుకోవాలి. కేవలం విద్యతో బుర్రను నింపుకోవటం కాదు.
0: యూ షుడ్ నాట్ ఫిల్ యువర్ హెడ్ విత్ ఎడ్యుకేషన్ ఆర్ థాట్స్ అండ్ యూ షుడ్ నాట్ మేక్ ఎ బర్డన్ ఈవెన్ మోర్ హెవీ బై పుటింగ్ దీస్ హెవీ డిగ్రీస్ ఆన్ యువర్ హెడ్. యూ షుడ్ ఫిల్ యువర్ మైండ్ విత్ గుడ్ ఐడియాస్ అండ్ గుడ్ థాట్స్.
1: లోకములో ఉండినటువంటి విషయములనంతా కూడా తలలో చేర్చుకుని తబ్బిబ్బయిపోయేటువంటి ఒక జీవితాన్ని మనం గడపకూడదు.
0: We should not follow a life which consists of filling your head with all the information that is contained in the world and getting confused about it.
1: Aneka goppa vidyavantulaipoyi velaku velu lakshalaku lakshalu dhanamunu arjinchinatvanti yokka veerulu kudanu lekapoledu jagattulo.
0: It is not as if in this world there are not people who are very learned and who have earned as a result of their learning.
1: Kevalam vaari vidyalanni kudanu dhanarjithi kosamene దారబోస్తున్నారు కానీ దేశం యొక్క సుక్షేమానికి ఏమాత్రం కూడా వారు ప్రాకులాడటం లేదు.
0: ఇన్ దట్ కేస్ దే ఆర్ ఓన్లీ యూజింగ్ దర్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ ఫర్ ఎర్నింగ్ మనీ బట్ దే ఆర్ నాట్ యూజింగ్ ఇట్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది కంట్రీ అట్ ఆల్.
1: అట్టి విద్యావంతుల వల్ల దేశమునికి ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు.
0: ఫ్రమ్ సచ్ లెర్నడ్ పీపుల్ సచ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ది కంట్రీ గెట్స్ నో బెనిఫిట్ అట్ ఆల్.
1: తమ పొట్టను తాను నింపుకొని తమ కుటుంబాన్ని తాము పోషించుకుని తమ పేరు ప్రతిష్టలకై ప్రాకులాడేటువంటి యొక్క విద్యా అధికులు.
0: పీపుల్ హూ ఓన్లీ యూజ్ దర్ ఎడ్యుకేషన్ ఫర్ ఫిల్లింగ్ దర్ స్టమక్స్ ఫర్ ప్రమోటింగ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ దర్ ఫ్యామిలీ అండ్ ఫర్ ప్రమోటింగ్ దర్ ఓన్ పర్సనల్ రెప్యుటేషన్ దే ఆర్ వెరీ లార్జ్ ఇన్ నంబర్.
1: ఇట్టి విద్యావంతులంతా కూడా అధికం కావటం చేతనే మన పవిత్రమైనటువంటి భారతదేశం యొక్క సంస్కృతి ఈనాడు సన్నగిల్లిపోయింది.
0: Because people who are so educated are so large in number that the sacredness of Bharat has deteriorated.
1: Tyagamunaku minchina gunamu marokati ledu.
0: There is no quality higher than sacrifice.
1: Tyagame gunamulanniti paina kudanu chakravarti vantidi.
0: To be able to sacrifice is like the king of the quality.
1: Dini puraskarinchukoni ee vedamunandu na karmana na prajaya dhanena tyageneiki amrutatvamanasu annindi.
0: It is in this context that the Vedas have said that not by your wealth, not by your effort, not by your strength you can attain immortality. It's only by sacrifice that you can attain immortality.
1: Kanaka neevu tyagaseeludai pavitramainti bhavam cheta neevu aarjinchinatundi vidyanu balulaku andinchi tadwara deshamulaka kalyanamunu manamu korutu raavali.
0: Thus whatever learning you have acquired with a mind which is after sacrificing, you should give your thoughts to the students and promote sacred ideas in them.
1: Itti pavitramainatvanti yokka hrudayalato pavitramainatvanti yokka nirmala nischartha hrudayulainatvanti vidyarthulu yokka tattvanni abhrudhi parchukune dantlo satya sai bala vikas guruvulu entaina kudanu paatu padtaru abhrudhini aashistaru vaaru shraminchi deeni goppa phalitanni kudanu దేశానికి అందిస్తారని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను.
0: In this context, in order to promote such sacred minds and sacred thoughts in the minds of the children, the Balavikas gurus, I am hoping, will spend and will effort all their effort in this direction and will become useful teachers in the country.
1: ఈ విధమైనటువంటి యొక్క కార్యక్రమాల్లో ఈనాడు మనము ప్రారంభించి నేడు రేపు మనము చర్చించవలసినటువంటి చర్చల్లో సరైనటువంటి యొక్క నిర్ణయాన్ని చేసుకుని ఆ నిర్ణయంలో మాత్రము కేవలము కాగితముల పైన మాత్రమే చేర్చకుండా కర్మలలో అతికించేటువంటి యొక్క ప్రయత్నానికి మీరందరూ సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: In our programs today and tomorrow and in the discussions that will take place in the programs, I am hoping that you will come to such decisions, and those decisions will not remain only on paper, but those decisions will be put into practice. With this hope, I am bringing this discourse to a close.
2: Sai Ram, you just heard the divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba to the Balvikas Gurus during the 4th All India Balvikas Gurus Conference held in Prashanthinilam on the 20th of November 1979. Bhagwan Baba said that he is well aware that Balvikas Gurus are heartily engaged in their sacred task of contributing their best to the progress of the movement. But just as a battery has to be charged occasionally, Bhagwan pointed out why it is imperative that gurus discover the right path and pursue it steadily with faith in order to avoid the slightest defects and dangers that might tarnish their efforts. Take for example the Petromax lamp. It requires some quantity of kerosene and also a pumping now and then. A pin has to be used sometimes to clear obstructions. The faith is the kerosene of fuel. Steady and pure love is like the pin that urges us to do our duty, and our determined will is the pumping needed to keep the lamp of love burning brightly in our hearts. The lamp also needs a wick. The name of the Lord, which is our constant inspiration, is the wick. Balvikas gurus must strive to light Atmic unity to remove ignorance from within and their pupils. Thank you and Sai Ram.
3: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagwan Sri Satya Sai Baba.